0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Bhagwan Baba, the Supreme Teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
2: Sadbhaktulandaru bhagavantudayanchu Sadbhaktulandaru bhagavantudayanchu Chevulakimpuga smarana cheyudinamu బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము

0: వెక్కతలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
0: దట్ డే ఈస్ ద డే. బీదల వ్యథలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదముల మాట్కి నున్న దినము.
1: When all people poor gather and just mingle like brothers is the day, that day, the true day.
0: దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadaketenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
1: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.
0: Dinam

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ది మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్. దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్,
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: దోస్ దట్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ విల్ నాట్ బి రీబోర్న్.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మం వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: Ramayana taught these two main principles, Satya and Dharma, to the world.
0: భారతదేశ మాతృవత్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: It is the history of Rama that earned reputation far and wide at everywhere all over the world.
0: Rama rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama rajya, everywhere you hear these two words, satya and dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddalu varaku, స్త్రీలు మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్ సో ఆర్ హిస్ మినిస్టర్స్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్స్ సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారో ప్రజలు ఎట్టివారు.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, satya and dharma.
0: Ramadnam sirasa vahinchi desamunu palinchadaniki nalumulalu kudanu niminchinatunti vare Lakshmana Bharata Shatrughnulu.
1: Following the command of Rama, Lakshmana Bharata Shatrughna are asked to go around the whole of the kingdom and
0: desamulo ye moolajalu chuchinappatikini ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మములు ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టీస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messengers spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this Ramarajya took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడా సలిపాడు.
1: మెనీ అదర్ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగాస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్,
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు

0: దొరుకుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సోఎవర్. అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: Ramula vanti nayakudu, Sumantrulu vanti mantrulu vanti mantrulu, Vasishta Vamana vanti paricharakulu anaga purohitulu, Ramalakshana Bharata Shatrughnulu anetuvanti kumarulu undinappudu ee desham appudu Ramarajyam roopondutundi.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva, we have
0: Ramarajya.
1: There was no controversy or conflict anywhere. There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు
1: at the time of coronation
0: ee ramulu prathamamlo pradarshinchinatundi prakatinchinatundi chaala vichitramainatundi.
1: Rama expressed to everybody one important thing
0: ee naadu ee rakamainatundi kalyanakaramainatundi pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru.
1: He said, who is responsible for all this auspicious occasion
0: aneka
1: pariyayam
0: సీతను వెతికి సీత జాడను నాకు నా క్షేమంను సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞత వందనం ఇస్తున్నాను అన్నాడు రాముడు.
1: రామ సెడ్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రసంగంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: అంతే కాదు, ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు
1: monkeys with no relationship whatsoever
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణమును కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడాను కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: Rama expressed gratitude to all those that helped during this war.
0: Anaga ee ramayanam yokka pradhanamaitunte yokka sutram edanaga upakaram chesinatunte variki nirantaram kodunu jeevitamante kodunu krutagnatanu choopinchali.
1: The main principle taught by this ramayana is this, that we should never forget anybody who helped you.
0: Krutagnatanu choopinatunte vaade manavudu, krutagdhudu ainatunte vaade danavudu.
1: The one who is grateful is human. The one who is ungrateful is a demon.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: The demon and the human, the forms are not separate.
0: ప్రవర్తనను పురస్కరించుకొని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Basing on the conduct, we can decide who is a human, who is a demon, who is divine.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడా రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకనే సత్యధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness.
0: అసత్యమే ప్రాణము, ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteousness.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరాని ప్రబోధిస్తుండాయి.
1: But how the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the eyes.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటాడు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it is not cold, you cannot call it
0: ice. తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉంటుంది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యూ మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యూ మే బి రాదర్ బ్లైండ్ అండ్ యూ మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునకు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: విచారణ శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto acharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated form and thought, word and deed.
0: Matalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantuni modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: Right from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏనాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈనాటి యొక్క
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషును అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులు కూడా నువ్వు సుక్షేమం కలగాలని చెప్పినని లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సేక్రెడ్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడా సత్యధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభువు సత్యధర్మపరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: ఈ ఫాలోస్
0: కనుకనే ప్రజలు కూడా ఆ విధంగా మారటానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజ తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషం లే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవటం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day pride.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకనే తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha anusarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rushulanu anusarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact, noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్ ఇన్ ద కోర్ట్?
0: దశరథ మహారాజ్ యొక్క ధనధరక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమా,
0: నీకు ధనకనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వర్ల్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఇంత భక్తి వశుడవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా నువ్వు ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్యధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్యధర్మ should improve.
0: సత్యధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు. ఇది ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్యధర్మం అంటే తెలియనటువంటి వాడు నీవెట్ట మనిషి అయినావు?
1: ఇఫ్ యు డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్యధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్యధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్యధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ ఇఫ్ యు సే దట్ యు డూ నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought?
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said?
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: Inne the proper study of mankind is man annaru.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దెర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దెర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: దీస్ టూ ఆర్ నాట్ మెయిల్ బి ప్రొపగేటెడ్, కెనాట్ బి ఎర్న్డ్ ఆర్ ఎక్వైర్డ్.
0: మూర్తి చెప్పాడు సత్యధర్మాన్ని మనం సాధించాలి, సంపాదించాలి అని.
1: Narasimurthy said you should acquire, you should achieve this material wealth to be acquired.
0: They
1: are present naturally in you.
0: They
1: are born along with you. Have you acquired your head after having been born in this world? Have you bought it anywhere in the world? All the limbs of your body are born along with you. So along with your body, Satchadharma are also born. You don't need to search.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు బై.
0: ఈ కంపెనీలో సప్లై అయ్యేటువంటి కాదు.
1: దే కెనాట్ సప్లై.
0: హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటెడ్
0: ఇది సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్? నీకు
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచంలో ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టూ యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu vadalipetti aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
0: సుఖదుఖంలో రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రినన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్.
0: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టం రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ద్వైతభావమును త్యజించడమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ఏకభావాన్ని విశ్వసించడమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ది స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్,
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: ఈ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్ట పైన, నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖంలోనే, ఈ రెండింటి ఎందుకు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనంలో ఉంది.
1: సీతా వాస్ దేర్ ఇన్ అశోకవన, సెపరేటెడ్ ఫ్రమ్
0: అశోకవనమునకు. ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: Sita is not deluded by worldly ephemeral
0: transient pleasures.
1: That's all demonic ideas.
0: కానీ ఏ అందం కూడా ఆమెను ఆకర్షించలేదు.
1: No beauty attracted her.
0: Kani.
1: But.
0: Okaloka dinamu, chinna koti, Ashoka vrucham paina kuchoni, Ramakathanu bodhistuntundadi.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది. ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా?
1: మంకీ
0: రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ with the moment she heard it, naturally she was very blissful.
0: Andame aanandam, aanandame jeevitam akarandam,
1: she said this bliss is the life and there's the nectar of our life.
0: Kalu aanandam lenitundi andamu nirupayogamu,
1: and that beauty without bliss is useless.
0: Ee ramanaamame naaku aanandam,
1: I like
0: aanandame naa andamu,
1: and this blissful name of Rama is the nectar of my
0: life. Ee vidhamga kudanu ramayanamlo aneka vidhamainatundi yokka అందానందములు కూడా గురించి ప్రబోధిస్తూ వచ్చింది.
1: రామాయణ టాట్ దీస్ టు అంద బ్యూటీ ఆనంద ద బ్లిస్.
0: కనుక సీతారాముల యొక్క ఆనందము దేని గురించి ఆనందము? ప్రజల యొక్క క్షేమమే వారికి ఆనందము.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గేవ్ దెం ద బ్లిస్.
0: ప్రజలు సత్యధర్మ మార్గంలో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: దెన్ పీపుల్ ఫాలో దీస్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. ప్రజలు
0: ఏ కాసును కూడా వారు కోరలేదు.
1: దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఏ విధమైన తత్పరతమును ఆశించలేదు.
1: దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్.
0: ప్రజలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడా అవతారంలన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving, giving. It's not only then, even now, incarnation gives and gives.
0: What is that Bhagavan is asking
1: you today? Bhagavan is asking you today.
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడా అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free treatment, medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను లాబొరేషన్ ఫ్రీ, లైబ్రరీ ఫ్రీ, అన్ని ఫ్రీనే.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But how they eat their own food?
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్తైన కూడా ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from you.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: If you mold yourself as noble good people and set an ideal, well, that makes Bhagavan very happy.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
1: how is the world today?
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: You find sincerity in centers where they pay money.
0: Danamichi hospital lo cherin daginne shraddha bhaktulu ekkuvaipothunnayi.
1: When they pay money and admit themselves into the hospital,
0: the operation kente emi 2 lakhalu ichi mundu nu akkade chairman antaru.
1: There you are admitted in the hospital, you pay 2
0: lakhalu ivatam chetane andulo praveshinchadaniki avakasam vastundi.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskotam.
1: Then
0: ee veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, he's a very big doctor, popular doctor, because he charged
0: operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru tirigi intensive case lo pampistaru tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospital lo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cots anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాజ్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ బిగ్
0: అమౌంట్ అప్పుడు ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు, ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ. అంతా
0: ఫ్రీ, అంతా ఫ్రీ,
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లనే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండదు.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండదు.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానం నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of
0: God.
1: What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసమని నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాశపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting
0: under a tree. ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి పండు కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the
0: money. తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే ఏదో గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 300,000 రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగా ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంతమంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ ద షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణం తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినంలో జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్.
0: అతనికి ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearls.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని ననునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina tripti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches
0: into neeru undina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైన ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సమ్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యూ హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్.
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనమున్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కానా ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థింకింగ్,
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి,
1: విత్ ఆల్ ఫూలిష్ మెన్,
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి,
1: with all funny games.
0: Prarabdham tiregane.
1: Now the moment that destiny approaches.
0: Kapataveshal vidanadi.
1: He will give up all the time.
0: Kastasukamulato koodi.
1: With all the pleasure and pain.
0: Cheriyuntuva o kiladi.
1: O toy, your life is a toy. You spend in pleasure and pain.
0: Idi kiladi.
1: It's just a funny creature.
0: Chetta chinta chesi chesi.
1: With all wicked thinking.
0: Pichi aatalu aadi aadi.
1: With all funny gang.
0: Oodi pade dehaniki.
1: The body that falls.
0: Pootakapunna aatalu aadi.
1: With all other deceit.
0: పుణ్యపాపములతో కూడి
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సేమ్
0: మరణింతవ ఓ కిలాడి.
1: వాట్ విల్ హ్యాపన్ టు యూ?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: వాట్ ఈస్ దిస్ లైఫ్?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: ద లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: నెవర్ థింక్ దట్ యువర్ ఎ బిగ్ మ్యాన్. నో,
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణంలో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హాస్ గాట్ వర్డ్.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: హీ షుడ్ స్పెండ్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఇస్ దేవుడు. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది. ఆ ప్రాణమే నేను.
1: దట్ వెరీ వెరీ లైఫ్ ఇస్.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మర్చిపోతున్నావు.
1: యువర్ అమ్యూజ్డ్ బై ది
0: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
1: బట్ యు ఫర్గాట్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ను జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు. తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యువర్ ఆన్ జర్నీ. యువర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు. సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కన్వీనియన్స్
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతునకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో.
0: ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతూ తెలియకుండా ఉంటుందో దానిని నువ్వు ఆధారంగా తీసుకో.
1: యు షుడ్ నో దట్ విచ్
0: దానిని నువ్వు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యుల్ ఎంజాయ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: పెద్ద వృక్షం ఉంటుండాలి,
1: బిగ్ ట్రీ.
0: ఈ వృక్షములకు అనేక శాఖోప శాఖలు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి.
1: ఈచ్ బ్రాంచ్ హస్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ నీవు ఫలములు ఆశిస్తున్నావు.
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్.
0: ఫలములు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద ఫ్రూట్.
0: వృక్షం కనిపిస్తుండాలి.
1: యు సీ ద ట్రీ.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు.
1: అండ్ యు టేక్ ఇట్ ట్రూ.
0: అది ఏ అజ్ఞానము.
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్. యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్.
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు. ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్.
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ?
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఈస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: యు ఆర్ ఫర్గెటింగ్ దట్ మాస్టర్.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుందా.
1: ఇస్ ద డివైన్ పవర్ బిహైండ్ లేట్
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుందా.
1: ఇస్ ద డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుందా.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుందా అది సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ
1: అబల. Woman weak.
0: ఏకంగా ఉంటుండాలి.
1: She was alone.
0: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
1: No one to
0: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: Sita was there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength that virtue that supported her.
0: Even chillara kasalu vantivi. Ravana shakti chillara kasalu vantivi.
1: And it's
0: chillara kasalu.
2: Chillara coins.
0: Coins.
1: Coins. Coins.
0: Kani Sita yaka shakti maha divya tejastu kurdetu shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ సీతాలో.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరు మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు.
1: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
0: పొరుగు ఇంటికి అగ్గి కాదు అరుగునేలా.
1: వై షుడ్ యూ గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్.
0: మీ ఇంట్లో ఉంటుండాది దీపము.
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కానీ పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
1: బట్ యూ గో టు ద నైబర్ ఫర్ అని
0: చెప్పాలి.
1: నీ వెతకనక్కర్లేదు.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: తపస్సులు
0: చేయనక్కర్లేదు.
1: ధ్యానము
0: చేయనక్కర్లేదు. నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో. ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
1: Follow the God's command, observe it in toto.
0: అంతకంటి మించినటువంటి ధనం ఏముంటుంది.
1: What more wealth?
0: జగత్తుకంత సరియైనటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: It is a permanent wealth, the virtue and the character.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునది విద్యా, విద్యార్థి నేర్వవలే.
1: It is the education who should learn. The students should learn. Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavya palanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai.
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కూడా నేను రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దీస్ క్వాలిటీ.
0: కడుపులో ఉన్న మలము.
1: There is fecal matter.
0: కడనెల్ల ఎముకలు.
1: And the bones.
0: నరసిచూన పైన మురికి తోలు.
1: After all the dirty skin around.
0: చన చనమ్మునకును.
1: Moment to moment.
0: నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: It emits foul smell but not the rome and fragrance.
0: ఏంటి నీ దేహాన్ని దీని గురించే నీవు అహంకారపట్టావు.
1: Are you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం దీని గురించే నీవు అహంకారపట్టము?
1: Are you egoistic because of this body?
0: స్వరూపం ఏమి కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament, attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality, the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవడం తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: A person came with his luggage and he wanted to travel by train.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్ పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇంటు ది ట్రైన్.
0: పాపము అమాయకుడు.
1: ఇస్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్.
0: అజ్ఞాని.
1: ఇన్నోసెంట్
0: అహంకారి కాదు.
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ This train is carrying the luggage of everybody, so many people. Why can't he give some sort of
0: luggage?
1: He
0: నువ్వు తలపైన పెట్టుకో తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: వెదర్ యూ క్యారీ ది లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
0: నీవు కూర్చో చక్కగా హాయిగా,
1: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
1: సరెండర్ టు గాడ్.
0: చక్కగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: యూ విల్ క్యారీ ద బర్డెన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వి షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము ఒకటి అసత్యం.
1: సో విచ్ ఈస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ.
0: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: అదే రాముల యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore everybody should lead this life basing on these two principles of satyadharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలరాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్
0: దేశం క్షేమాన్ని మనం కోరి, లోక కళ్యాణమును ఆశించి,
1: విశ్వ
0: శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యూ మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞం తూచా మనం నడుచుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు, అది దేశం యొక్క శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు.
1: To the entire world for
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: బట్ వీ సే విత్ అవర్
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోక సుఖము, ప్రక్కనున్నటువంటి వాడినే సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇట్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇతి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. దైనా నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't do,
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్లు ఆదాయం అంతా వచ్చింది.
1: They earn crores and crores.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: But they're not happy.
0: ఎందువల్ల?
1: Why?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: They are very much afraid of the income tax officer and the tax.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు, కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: Though you are happy on one side, you are miserable on the other side.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: So both the qualities, the worldly and spiritual, are there.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: Live in the world but be in word.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో,
1: స్టడీ
0: ఏ డిగ్రీలైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో, ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ ఈ వర్క్స్ ఇన్ ది యూనివర్సిటీ.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు,
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీ విల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ అదర్, వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకు ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యూ డోంట్ గో టు గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసం ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం.
0: అంటే దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యు విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల బాల బాల రాధ, కృష్ణ జై.

0: Oh gentlemen, a grown-up man, at least lead your life with intelligence hereafter. Embodiments of love.
1: ఈ విశాల ప్రపంచమునందు
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్
1: అనంతమైన జనము సమూహమునందు
0: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్
1: మానవత్వం అన్నటువంటిది చాలా ఉత్తమమైనటువంటి జన్మము
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్
1: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందుకున్నటువంటి యొక్క అదృష్ట జీవితం ఈ మానవ జీవితము
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ఫార్చ్యూన్ దట్ వన్ హ్యాస్ ఎర్న్డ్ బికాజ్ ది పాస్ట్ మెరిట్ ఆఫ్ సెవెరల్ లైవ్స్
1: ఒక్క మానవ జీవితమునందే ఈ విశాల ప్రపంచమంతా కూడాను సూక్ష్మ స్వరూపమై ఇమిడి ఉన్నది
0: ద వాస్ట్ వరల్డ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విద్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ హిమ్సెల్ఫ్
1: ఒక చిన్న గ్రామ్ ఫోన్ ప్లేట్ లోపల
0: ఎ స్మాల్ గ్రామ్ ఫోన్ ప్లేట్
1: అనేక విధమైనటువంటి పాటలు మాటలు పద్యములు ఇంకే విధమైనటువంటి డైలాగులు అన్ని కూడాను కలిగి ఉంటుంటాయి
0: ఎ స్మాల్ గ్రామ్ ఫోన్ ప్లేట్ హ్యాస్ గాట్ విద్ ఇన్ So many songs, poems, compositions and words.
1: కాని ఆ ప్లేటును తీసుకుని చెవు దగ్గర పెట్టుకుంటే ఏ శబ్దము వినిపించదు.
0: But if you keep that gramophone plate close to your ear, you don't hear.
1: కన్నులకు ముందు పెట్టుకున్నప్పుడు ఒక అక్షరమైనా మనకు కనిపించదు.
0: If you keep that gramophone plate in front of your eye, you don't see any word.
1: పాటల యొక్క మార్గము కాని పద్యముల యొక్క మార్గము కాని మాటల యొక్క మార్గం కానీ ఆ ప్లేట్ నందు ఏ మాత్రము మనకు కనిపించదు
0: యు డోంట్ సీ ఎనీ ట్రెండ్ ఆర్ ద ట్యూన్ ఆర్ ద బీట్ ఆర్ ద పోయమ్ ఆర్ ఆఫ్ ద సాంగ్ ఆర్ ద వర్డ్స్ ఎయిదర్
1: ఆ ట్యూన్స్ కూడా ఏమిటో ఎవరికి అర్థం కాదు
0: నోబడి కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ది ట్యూన్
1: ప్లేట్ అంతా కూడా కేవలం గీతల వలె కనిపిస్తుంటాయి
0: ఆన్ ద గ్రామ్ఫోన్ ప్లేట్ యు ఫైండ్ ఓన్లీ లైన్స్
1: కానీ ఆ గీతల పైన గ్రామ్ఫోన్ పిన్ పెట్టి విన్నప్పుడు అన్ని పాటలు అన్ని మాటలు అన్ని పద్యములు కూడాను అంత డైలాగులు కూడాను మనకు సుస్పష్టంగా వినిపిస్తాయి
0: బట్ ఆన్ ద హ్యాండ్ వెన్ యు కీప్ ద పెన్ ఆన్ ద గ్రామ్ఫోన్ ప్లేట్ యు విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ లిసన్ టు ద సాంగ్స్ ద వర్డ్స్ అండ్ ద పోయమ్స్ క్లియర్లీ
1: అదే విధముగానే మానవుని యొక్క హృదయమునందు అనేక జన్మల సంస్కారం కాని అనేక జన్మల కర్మ ఫలములు కాని ఈ జగత్తునందు మనం చూసినటువంటి దృశ్యములు కాని విన్నటువంటి యొక్క వాక్యములు కాని అన్నీ కూడాను ఆ హృదయం నందే లీనమై ఉంటున్నవి
0: దేర్ లైస్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ సో మెనీ ద ట్రేట్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ అండ్ ద సినారియో
1: కేవలం
0: అండ్ ద వర్డ్స్ హర్డ్
1: సౌండ్ మాత్రమే కాదు రియాక్షన్ కూడా ఉంటుండాలి
0: నాట్ మెర్లీ ది సౌండ్ దేర్ లైస్ రియాక్షన్
1: రిఫ్లెక్షన్ కూడా ఉంటుండాలి
0: ఆల్సో రిఫ్లెక్షన్
1: నీవు ఏ పెద్ద సముద్రాన్ని ఏనాడు నీవు చూస్తువో
0: That day when you see that infinite ocean.
1: ఆ విశాలమైన సముద్రమంతా కూడాను నీ హృదయంలో లీనమై ఉంటుండాలి.
0: That infinite ocean is within your heart.
1: ఈ హిమాలయ పర్వతములు నీవు కందారాగా అంచితివో ఆ పర్వతములు కూడాను నీ యొక్క హృదయంలో ప్రింట్ అయి ఉంటున్నవి.
0: The mighty Himalayan mountains that you have seen before got themselves imprinted on your
1: heart. ఈ ప్రపంచంలో ఏ ఏ ప్రదేశములందు నీవు సంచరిస్తివో ఆ ప్రదేశములన్నీ కూడాను నీ హృదయంలోనే ఉంటున్నవి.
0: All those different places that you have gone round are imprinted on your heart.
1: ఏత వాత దీని యొక్క అంతరార్థం అనగా ఏమిటి ప్రతి మానవుని హృదయంలో కూడాను విశ్వమంతా కూడాను ప్రింట్ అయి ఉంటున్నది
0: ఆల్ సెడ్ అండ్ డన్ ద హోల్ యూనివర్స్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ హార్ట్
1: కనుక మానవుడు విశ్వ విరాట స్వరూపుడు
0: సో మ్యాన్ ఇస్ ద కాస్మిక్ ఫామ్
1: ఇట్టి విశ్వ విరాట స్వరూపుడు అయినటువంటి మానవుడు తాను అల్పునిగా భావించుకొని కేవలం స్వల్పునిగా విశ్వసించి అనేక విధమైనటువంటి కష్టములకు కృంగి కృషించి అనేక సుఖములకు ఆనందించి పొంగి పొరలి అనేక విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు
0: బీయింగ్ యూనివర్సల్ కాస్మిక్ ఫామ్ ఆల్ బై హింసెల్ఫ్ హీ కన్సిడర్స్ సో లో అండ్ మీన్ డిలైట్స్ హింసెల్ఫ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ డిప్రెస్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్
1: కానీ మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ట్రూ నేచర్
1: తన యొక్క భావాన్ని తాను గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో హిస్ ఓన్ ట్రూ ఐడెంటిటీ ఆర్ ఫీలింగ్ సెంటిమెంట్స్
1: విశ్వమంతా కూడా ఎక్కడ సృష్టించినది ఎక్కడ సృష్టింపబడినది అనే ప్రశ్న వేసినప్పుడు శృతులు దీనికి చక్కని సమాధానం ఇస్తున్నవి
0: వెన్ యూ ఫైండ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్ హౌ ఇస్ దట్ యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ ఇట్ ఇస్ ఎ శృతి దట్ గివ్స్ రిప్లై
1: నేను అన్నటువంటి పదము ఎక్కడ పుట్టినదో అక్కడ నుంచినే ఈ యొక్క శబ్దం ప్రారంభమవుతున్నవి.
0: దట్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ వేర్ దిస్ ఐ ఈస్ బోర్న్ ఈస్ ద వెరీ పాయింట్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
1: హృదయము అన్నాడు.
0: దట్ ఈస్ హార్ట్, హృదయ.
1: శృతి యొక్క ప్రమాణము హృదయమే నేను అని పదములకు జన్మస్థానం అని చెప్పింది.
0: ఇట్ ఈస్ శృతి దట్ డిక్లేర్స్ దట్ ఐ ఈస్ ద బర్త్ ప్లేస్ ఫర్ హృదయ ద హార్ట్.
1: అయితే ఈ ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: Then where do you find
1: this? ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సర్వత్రా ఉంటున్నది.
0: This I is all pervasive.
1: ఎవనికి వాడు తన యొక్క విషయాన్ని జ్ఞప్తికి చేసుకున్నప్పుడు, ఎవరికి వారు ఇతరులతో తనను పరిచయం చేసుకున్నప్పుడు నేను నేను అనేటువంటి పదము మొట్టమొదట ఆవిర్భవిస్తుంది.
0: If anyone wants to introduce himself, he will say this, I.
1: I అనేటువంటి పదము లేనటువంటి మానవుడే లేదు.
0: There is no person who doesn't say I.
1: I అనేటువంటి యొక్క స్థానము లేనటువంటి ప్రదేశమే లేదు.
0: There is no place where there is no this I.
1: పశుపక్షి మృగాదులకు కూడాను భాష తెలియదు, కానీ అవి కూడాను దాని యందు కూడాను I అనేటువంటి పదము సంపూర్ణమై నిలిచి ఉన్నది.
0: Birds, beasts and animals, though they don't speak, but this I-ness still remains.
1: ఈ I అనేటువంటి పదము ఉన్న చోటంతా కూడాను అహం అనేటువంటి తత్వములో ఈ హృదయం ఉంటుంది.
0: Wherever this I, there is this aham nature, the heart, hridaya.
1: కాబట్టి హృదయము అనేటువంటిది ఒక్క దేహమునందు మాత్రమే కాదు.
0: So hridaya is not limited to the body alone.
1: ప్రపంచమంతా కూడా నిండి ఉంటున్నది.
0: The hridaya is so vast as the world.
1: సర్వత పాణిపాదం తత్ సర్వతో చీ శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి. ఎక్కడ చూసినా, ఏ దేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ వ్యక్తి అయినా కూడాను ఈ హృదయం అనేటువంటిది లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: There's no possibility for the non-existence of hridaya at any point of time, at any place, wherever, whatever person that may be, individual.
1: ee hridayamunandu nenu aneetvanti oka shabdamu ee aatma yokka peru.
0: This I is the name of aatma.
1: కనుకనే ప్రతి శరీరమునకు నేను అనేటువంటి స్వరూపంలో ఆత్మగా నిలిచి ఉంటున్నది.
0: Therefore in the body this I remains as the name of aatma.
1: ఇది ఒక బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటుంది.
0: ఇస్ ద వన్ విత్ ఇంటెలిజెన్స్.
1: ఈ బుద్ధి అనగా ఏమిటని ప్రత్యేకంగా ఎవరినైనా విచారం చేసినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ ఎనీవన్ వాట్ దిస్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ ఈజ్,
1: చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ మూర్ఖుడు కానీ మేధాశక్తి కలిగినటువంటి వాడు కానీ ఈ యొక్క బుద్ధికి విచారణాశక్తి అంటున్నారు.
0: Either educated or non-educated, a fool or an intellectual, he will define that intellect is the one that discriminates, enquires.
1: Nityanitya vishaya parisilane buddhi yokka roopamu annaru.
0: It is intellect that decides what is ephemeral, transient, what is permanent. It's not correct answer.
1: Buddhi ki taginatvanti peru kaadu idi.
0: It's not the good name in intellect that suits.
1: Idi kevalamu oka prakrutamainatvanti jeevitamlo prakrutamainatvanti jagattunandu ప్రాకృతమైనటువంటి భాషలో దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు.
0: We use it in the physical worldly sense.
1: కానీ బుద్ధికి సరియైనటువంటి అర్థం చక్కగా గుర్తించాలి.
0: One has to know the proper meaning of this word, buddhi, intellect.
1: ఈ బుద్ధికి ఐదు అంశములు ఉంటున్నాయి.
0: This buddhi, intellect has five aspects.
1: ఏమిటి ఈ ఐదు అంశములు?
0: What are they?
1: శ్రద్ధ,
0: sincerity,
1: రుతము,
0: రుతము,
1: సత్యము,
0: సత్యము,
1: యోగము,
0: యోగము,
1: మహత్తత్వము,
0: మహత్తత్వము.
1: ఈ ఐదు అంశములుగా కూడినటువంటిది ఈ బుద్ధి.
0: బుద్ధి హాస్ ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: ఇటువంటి ఐదు తత్వములతో కూడినటువంటి బుద్ధిని కేవలం నిత్యానిత్య పరిశీలనాశక్తితో కలిగినటువంటి బుద్ధి అని చెప్పడంలో ఎంత చులకన చేసినట్టు అవుతుంది.
0: We'll be taking it so low if you limit the meaning of this word intellect, buddhi, to a narrow sense of that which discriminates the transient and permanent.
1: ఈ బుద్ధికి రెండు విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: This buddhi, intellect, has two powers.
1: ఇది గాఢ విశ్వాసంతో కూడినటువంటిది.
0: That goes with this there.
1: శ్రద్ధ,
0: sincerity,
1: రుతము,
0: రుతము,
1: సత్యము,
0: సత్యము,
1: యోగము,
0: యోగము,
1: మహత్తత్వము,
0: మహత్తత్వము.
1: ఈ ఐదు అంశములుగా కూడినటువంటి

0: శక్తులు ఉంటున్నవి.
1: దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ హ్యాస్ టూ పవర్స్.
0: ఇది గాఢ విశ్వాసంతో కూడినటువంటిది.
1: దట్ గోస్ విత్ ది స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం కూడాను స్థిరత్వంతో ఉండినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి స్టడీ.
0: కనుక స్లో అండ్ స్టడీ ఈ రెండింటి యొక్క శక్తితో కూడినటువంటిది ఈ మొట్టమొదట శ్రద్ధ.
1: సో ది సిన్సెరిటీ దట్ హ్యాస్ గాట్ టు బి స్లో అండ్ స్టడీ.
0: ఈ శ్రద్ధ తరువాత రుతం.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ రుతం.
0: రుతం అనగా త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే రుతం.
1: రుతం ఇస్ ద వన్ వేర్ యూ ఫైండ్ ద యూనిట్ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈ త్రికరణ శుద్ధితో కూడినటువంటి యొక్క రుతము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క స్వరూపమే సత్యము.
1: Out of this ruta emanated the form, the truth, satyam.
0: ఇది వాక్ రూపం లోపల వచ్చినటువంటిది.
1: It is expressed by word.
0: ఈ సత్యము తరువాత
1: after this
0: యోగము.
1: There comes yoga.
0: ఏమిటి ఈ యోగము?
1: What is this yogam?
0: యోగః చిత్తవృత్తి నిరోధకః. సర్వేంద్రియములకు అరికట్టినటువంటి యొక్క తత్వము, సర్వేంద్రియములకు తాను స్వాధీనం చేసుకున్నటువంటి తత్వమే ఈ యొక్క యోగము.
1: యోగా స్పీక్స్ ఆఫ్ ద సెన్స్ కంట్రోల్, కంట్రోల్ ఓవర్ ఆల్ సెన్సెస్.
0: ఇంక తదుపరియే మహత్తత్వము.
1: దేర్ ఆఫ్ కమ్స్ మహత్తత్వం.
0: ఈ మహత్తత్వం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క స్థితి.
1: ఇట్ ఈస్ the state of sanctity.
0: ఇది దివ్యమైనటువంటి స్థితి.
1: ఇట్ ఇస్ డివైన్.
0: ఇది నవ్యమైనటువంటి స్థితి.
1: ఇట్స్ నోవెల్.
0: దీని స్థితిని ఇట్టిది అట్టిది ఎవరు కూడా వర్ణించలేరు.
1: నన్ కెన్ డిసైడ్ ఇట్స్ ఎగ్జాక్ట్ స్టేట్.
0: శ్రద్ధతో
1: సిన్సెరిటీ,
0: కృతముతో
1: విత్ రుత,
0: సత్యముతో
1: విత్ ట్రూత్,
0: యోగముతో
1: విత్ యోగ,
0: మహాశక్తితో కూడినటువంటిది ఈ బుద్ధి యొక్క స్వరూపము.
1: దట్ విచ్ ఆల్సో హాస్ గాట్ ది సుప్రీం పవర్ ఇస్ దిస్ ఇంటెలెక్ట్.
0: ఇలాంటి సర్వశక్తులతో కూడినటువంటి బుద్ధిని నిత్యానిత్య పరిశీలనతో మాత్రమే మనం పోల్చుకున్నప్పుడు ఎంత సత్యానికి ఎంత దీనికి బుద్ధికి మనం చిలకన కలిగించినటువంటి వారం అవుతాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ కాంప్రిహెండింగ్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్ ఇఫ్ వి టేక్ ఇట్ ఇన్ నారో సెన్స్ యాస్ ది వన్ దట్ డిస్క్రైబ్డ్ ఇట్.
0: కనుక ప్రతి మానవుడు మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అని వర్ణిస్తుంటారు.
1: ఎవ్రీ మ్యాన్ స్పీక్స్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ ఫండమెంటల్ ద మైండ్ ఇంటెలెక్ట్ సెన్సెస్.
0: సరైనటువంటి అర్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవరీ వర్డ్.
0: ఈ మనస్తత్వం కూడా అట్టిది.
1: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు కూడా నువ్వు సంకల్పముల యొక్క చేరికనే మనస్సు అనుకుంటున్నాం.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కాదు కాదు.
1: నో,
0: కేవలం సంకల్పము మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ థాట్.
0: చర్యలు కూడా నువ్వు చేరినటువంటిది ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఇట్ హాస్ గాట్ ఆల్సో ఆస్పెక్ట్ ఆఫ్ యాక్షన్స్.
0: మనోబుద్ధులు రెండు కూడా నువ్వు ఏకమైనప్పుడు మానవత్వం అనేటువంటిది శూన్యమైపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మైండ్ అండ్ ఇంటెలెక్ట్ గో టుగెదర్. యూ కెనాట్ హ్యావ్ ది హ్యూమన్నెస్.
0: ఈ శూన్యమైనటువంటి స్థితియే మోక్షమును అని పెట్టారు.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఈస్ ఎంప్టీనెస్ లిబరేషన్ మోక్ష.
0: కనుక ఈనాడు మానవుని యొక్క మనోబుద్ధులు రెండు కూడా నువ్వు ఏకంగా ఉంటూ కాదు.
1: టుడే ఇట్స్ నాట్ యూనిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఈ మనస్సు యొక్క స్వభావము చాలా విచిత్రమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఇస్ మిస్టీరియస్.
0: నిరంతరము కూడా చంచలమైనటువంటిది.
1: ఇట్స్ కాన్స్టెంట్లీ వేవరింగ్.
0: అస్థిరమైనటువంటిది.
1: ఇట్స్ అన్స్టేబుల్.
0: పొగరబోతు లక్షణం కలిగినటువంటిది.
1: ఇట్స్ ఎగోయిస్టిక్.
0: సర్వత్రా వ్యాపించేటువంటి లక్షణం కలిగినటువంటిది.
1: ద మైండ్ ఇస్ వాస్ట్ అండ్ ఎక్స్పాన్సివ్.
0: ఇలాంటి మనసును ఎవరు అరికట్టగలరు?
1: హూ కెన్ కంట్రోల్ సచ్ ఎ మైండ్?
0: ఏదో అరికట్టుకుంటూ మేము ప్రయత్నిస్తున్నామని భావిస్తున్నారు.
1: వి కెన్ థింక్ దట్ వి కంట్రోల్ ద మైండ్.
0: ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: కనుక నీవు మనసును అరికట్టుటకు నీవు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: బుద్ధిని అనుసరించు.
1: Follow the intellect.
0: మనసు తనంత తానే తాను మన వెంట పడుతుంది.
1: Mind naturally follows.
0: నీకు సుఖంగా స్వాధీనమైపోతుంది.
1: It will submit to you easily.
0: కనుక
1: so,
0: మనసును అరికట్టుకునే నిమిత్తమై సాధన చేయటము ఇది చాలా పొరపాటు.
1: It's a mistake to do a, to follow a spiritual path to control your mind.
0: మనసు యొక్క స్వభావం అట్టిది కాదు.
1: It's not the trend of the mind.
0: చంచలమైనటువంటిది.
1: The mind
0: is అస్థిరమైనటువంటిది.
1: It's
0: అశాశ్వతమైనటువంటిది.
1: It's temporary.
0: అప్రియమైనటువంటిది.
1: And it's not
0: ఇలాంటి మనసు యొక్క తత్వాన్ని మనం ఏ రీతిగా అరికట్టగలము?
1: How do we control such a mind which is wavering, which is unsteady?
0: ఈ మైండ్ అంటే అధిపతి అయినటువంటిది బుద్ధి.
1: The master of the mind is intellect, బుద్ధి.
0: ఈ బుద్ధికి మాస్టర్ ఆత్మ.
1: And the master of this intellect, బుద్ధి, is ఆత్మ.
0: దానికి మాస్టర్ లేడు.
1: ఆత్మ హ్యాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక ఆ మాస్టర్ అయినటువంటి వాడే
1: that very master.
0: Master the mind, be a master mind annaru.
1: Says this master the mind,
0: dinne atma ani pilustu vacharu.
1: This is called atma.
0: Idi e satyam ani kuda nirupistu vacharu.
1: This also proved to be truth.
0: Search for truth is search for God.
1: Search for truth is search for God.
0: God is truth too.
1: God is truth
0: because truth is God.
1: Because truth is God.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తుంచుకోవాలి.
1: వీ హావ్ టు నో దిస్ నేచర్ ఇన్ ది ఫస్ట్.
0: ప్రత్యక్ష స్వరూపుడైనటువంటి వాడు భగవంతుడు ఎవరంటే ఈ జగత్తునందు సత్య స్వరూపుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ హూ ఇస్ గాడ్? హీ ఇస్ ట్రూత్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.

0: ఈ సత్యాన్ని నీవు ఆరాధించు.
1: Worship the truth.
0: సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow truth.
0: సత్యాన్ని నీవు సాధన చేయి.
1: And just undertake every practice to realize.
0: ఎందుకంటే truth is అది God.
1: Truth is present continuous. This
0: అది ఉన్నది.
1: It exists.
0: లేదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot deny.
0: దేవుడు లేడని చెప్పవచ్చును కానీ సత్యము లేదని ఎవరు కూడా చెప్పలేరు.
1: You may even deny God, but you can't deny
0: సత్యము. ఈ సత్యము సర్వ దేశములకు, సర్వ మతములకు, సర్వ కులములకు, సర్వ లింగములకు సమానమైనటువంటి సత్యం.
1: This such a truth is uniform for people of all nations, nationalities, at all times, everywhere.
0: ఇది అమెరికన్ సత్యమని కానీ, లేక ఇది ఇండియన్ సత్యమని కానీ, ఇది కాశ్మీర్ సత్యమని కానీ, ఇది పాకిస్తాన్ సత్యమని కానీ సత్యాన్ని విభేదం చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ది ట్రూత్ సేయింగ్ దిస్ అమెరికన్ ట్రూత్, ఇండియన్ ట్రూత్, పాకిస్తాన్
0: ట్రూత్. సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్.
0: అన్ని దేశముల వారికి,
1: for people of all nations,
0: అన్ని కాలముల వారికి,
1: for all people,
0: అన్ని తెగల వారికి,
1: of all tribes,
0: సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్.
0: కరుకనే గాడ్ ఇస్ వన్.
1: గాడ్ ఇస్ వన్.
0: ఒకే భగవంతుడే.
1: సేమ్ గాడ్.
0: అనేక రూపనామంతో మనం ఆరాధన జరుపుకుంటున్నాము.
1: వి వర్షిప్ హిమ్ ఇన్ వెరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: మన భ్రాంతి నిమిత్తమై.
1: దట్స్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: మానవుడు అనాది కాలం నుండి భ్రాంతి స్వరూపుడై నిలిచి ఉండటం చేతనే ఈ భ్రాంతి కోసం ఇన్ని సాధనలు జరుపుతున్నాడు.
1: సిన్స్ వి ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అండ్ ఏజెస్,
0: ఈ విధమైన భ్రాంతి మానవుడి హృదయమునందు ఉండినంత వరకు బ్రహ్మ మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూషన్ ఇస్ దేర్, యు కెనాట్ అటైన్ బ్రహ్మ ద డివైన్.
0: ఏనాడు ఈ మానవుని యొక్క భ్రాంతి ఏనాడు నిర్మూలమవునో ఆనాడే మనకు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు.
1: దట్ డే భ్రాంతి ఇల్యూషన్ ఇస్ డిస్పెల్డ్, యుల్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: చిన్న విషయం నందు కూడా మనం భ్రాంతితో అనేక విధమైన బాధలకు గురి అవుతున్నాము.
1: ఇన్ ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్ ఇస్ వరల్డ్ వేర్ మిస్టేకెన్ అండ్ దేర్ఫోర్ వి సఫర్.
0: కనుక మనం ఈ మొట్టమొదటి ఈ భ్రాంతిని మనం దూరం చేసుకోవాలి.
1: సో వి హావ్ టు గివ్ అప్ దిస్ ఇల్యూషన్.
0: దైవం వేరుగా ఉన్నాడని,
1: దట్ గాడ్ ఇస్
0: తనకంటే భిన్నంగా ఉన్నాడని విశ్వసించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఇస్ సెపరేట్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: ఒక్కతూరి నీవు భగవంతుతో ఏకం కా.
1: బీ వన్ విత్ గాడ్ వన్.
0: వేరు చేయడానికి వీలు కానటువంటి,
1: యూ కెన్ నెవర్ సెపరేట్.
0: నీ కుండలో ఉన్నటువంటి నీరంతా తీసుకుని పోయి ఒక సముద్రంలో పోసివే.
1: జస్ట్ ఎంటీ ది వాటర్ ప్రెజెంట్ ఇన్ యువర్ పాట్ దేర్ ఇన్ ది ఓషన్.
0: నీ యొక్క పాట్ వాటర్ అంతా కూడా సముద్ర రూపాన్ని పొందిపోతుంది.
1: ద పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ విల్ అస్యూమ్ ది ఫార్మ్ ఆఫ్ ఓషన్.
0: అయితే తర్వాత ఆ వాటర్ ని వేరు చేయడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ సెపరేట్ దిస్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఓషన్?
0: అసాధ్యము.
1: ఇంపాసిబుల్.
0: ఒక పండు నీవు చక్కగా నమిలి భుజించి మింగినావు.
1: టేక్ ఎ ఫ్రూట్, చూ ఇట్ వెల్ అండ్ స్వాలో.
0: కానీ అది ఆ ఫలం తిరిగి ఫలం రూపంతో మనము బయటకు తెప్పించుకోవడానికి సాధ్యం కాదు.
1: క్యాన్ యూ గెట్ బ్యాక్ దట్ ఫ్రూట్ అగైన్ ఇన్ ద సేమ్ ఫార్మ్ యాజ్ బిఫోర్?
0: మనం వదిలినటువంటి గాలి వేగంలో చేరిపోయింది.
1: అండ్ ది ఎయిర్ దట్ యు ఎగ్జేల్డ్ గాట్ మర్జ్డ్ అవుట్ సైడ్.
0: కానీ మధ్యపోయినటువంటి మేఘంలో చేరిపోయినటువంటి గాలిని మనం తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి వీలవుతుందా?
1: ది ఎయిర్ దట్ గాట్ మర్జ్డ్ ఇన్ దేర్ ఇన్ ద క్లౌడ్ కెనాట్ బి రీగెయిన్.
0: కాదు కాదు. అదే విధంగానే భగవంతుతో ఏకమైనటువంటి ఒక ప్రేమతత్వము తిరిగి మనం వెనక్కు తీయడానికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ద లవ్ యూనిఫైస్ యూ విత్ గాడ్, యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్.
0: అది ఎట్లా?
1: హౌ డు యూ డూ దట్?
0: ఏ విధంగా ఏకం చేయాలి?
1: హౌ టు యూనిఫై?
0: అనగా ఒక దగ్గర అగ్గి ఉంటుండాలి, రెండవ దగ్గర బొగ్గు ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద ఫైర్, దేర్ ద కోల్.
0: బొగ్గు ఒకచోటు, అగ్గి ఒకచోటు పెట్టినప్పుడు ఈ బొగ్గులోకి అగ్గి ప్రవేశించదు.
1: ఫైర్ అపార్ట్ ఫ్రమ్ ద కోల్ కెన్ నెవర్ క్యాచ్ ఫైర్.
0: కానీ ఈ అగ్నికి ప్రక్కలోనే బొగ్గును పెట్టినప్పుడు, చేర్చినప్పుడు,
1: వెన్ యు కీప్ ది కోల్ క్లోజ్ టు ద ఫైర్,
0: ఈ అగ్ని అంతా బొగ్గులో చేరిపోతుంది.
1: ద ఫైర్ విల్ గెట్ ఇన్ టు ద కోల్.
0: దానిపైన నీవు ఫ్యాన్ విసిరినప్పుడు,
1: అండ్ దెన్ ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్,
0: బొగ్గు కూడా అగ్ని అయిపోతుంది.
1: ఈవెన్ ద కోల్ బికమ్స్ ద ఫైర్.
0: దీనిని వేదాంతం నందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ సెడ్ ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ ద
0: బ్రహ్మ. దైవత్వానికి సమీపంగా పోవాలి మనము.
1: గో క్లోజర్ టు గాడ్.
0: సమీపంగా పోవటమే కాదు,
1: నాట్ మెర్లీ ప్రాక్సిమిటీ.
0: ఆ దైవత్వాన్ని అమితంగా మనం ప్రేమించాలి.
1: లవ్ డివైన్ మోర్ అండ్ మోర్.
0: ఆ ప్రేమనే గాలి.
1: That very love is the air.
0: ఈ యొక్క నియర్ ఏ డియర్.
1: దిస్ నియర్నెస్ ఇస్ డియర్నెస్.
0: ఈ నియర్నెస్ డియర్నెస్ రెండు చేరిచేసి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవు కూడా నువ్వు బ్రహ్మస్వరూపాన్ని పొందిపోతావు.
1: ద నియర్నెస్ అండ్ డియర్నెస్ విల్ అల్టిమేట్లీ మేక్ యూ వన్ విత్ గాడ్, గాడ్ హింసెల్ఫ్.
0: కేవలం దగ్గర ఉండేంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు ఆర్ నియర్,
0: గాలి విసరాలి.
1: యూ షుడ్ ఆల్సో బ్లో ఇట్ ద ఎయిర్.
0: అప్పుడే ఈ బొగ్గంతా అగ్గి అయిపోతుంది.
1: అండ్ దెన్ ద కోల్ బికమ్స్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవత్వానికి సమీపంగా ఉండినంత మాత్రం చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ నియర్ గాడ్.
0: ప్రేమతత్వాన్ని కూడా నువ్వు ఈ యొక్క ఓషన్ లోపల సచ్చిదానంద స్వరూపంలో ఏకం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ హాస్ గాట్ టు బి మర్జ్డ్ ఇన్ ద వాస్ట్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
0: ఏకం అవుతుంది. ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
1: దెన్ ఇట్ గెట్స్ యూనిఫైడ్ వన్. ద ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఒకే శబ్దం చేతనే దైవత్వాన్ని పొందిపోవచ్చు.
1: విత్ దట్ ప్రైమల్ సౌండ్ ఓంకార యు కెన్ అటైన్.
0: ఈనాడు మానవుడు చేసే సర్వ సాధనలు కూడాను కేవలము భ్రాంతిని తృప్తి చేసుకునే నిమిత్తం చేస్తున్నాడు.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ డన్ ఫర్ వన్స్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: దైవం మన హృదయంలో ఎట్ట ఉంటున్నాడు,
1: హౌ డస్ గాడ్
0: మన దేహంలో ఎట్ట ఉంటున్నాడు,
1: హౌ ఇస్ ది గాడ్
0: చూస్తే దైవము దైవత్వము శిరస్సు లోపల నివసిస్తుండాలి.
1: హౌ ఇస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ, హీ లైస్ దేర్ ఇన్ అవర్ హెడ్.
0: శిరస్సునే దైవలోకము అన్నారు.
1: ద హెడ్ సిగ్నిఫైస్ సింబలైజెస్ ది డివైన్.
0: నరలోకం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది హ్యూమన్ వరల్డ్?
0: మన కంఠంలో చేరి ఉంటుండాలి.
1: ఇస్ నియర్ ది థ్రోట్.
0: నాగలోకం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ నాగలోక?
0: ఈ నాగలోకం మన హృదయంలో ఉంటుండాలి.
1: నాగలోక ఇస్
0: ది దేవలోకము, నరలోకము, నాగలోకము మూడింటి కూడా మన దేహం అనేటువంటిది నివాసంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేవలోక, నరలోక, నాగలోక ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ది సేమ్ బాడీ.
0: ఇంతటి పవిత్రమైనటువంటి శరీరాన్ని మనం అనుభవించి కూడాను
1: Having been given such a sacred body,
0: ఇంత పవిత్రమైనటువంటి శరీర తత్వాన్ని కూడా మనం తెలుసుకోకుండా
1: without knowing the sanctity behind,
0: శరీరతీతి శరీరం అంటున్నాము.
1: And we say that body
0: నుంచి పోయేటువంటి శరీరం అనుకుంటున్నాము.
1: We think the body decays,
0: దహ్యతీతి దహః దేహః అన్నారు.
1: And the body can be burnt,
0: దహింపుపోయేటువంటిది దేహం అంటున్నాము.
1: The body is that which can be burnt.
0: కాదు కాదు,
1: not so.
0: దేహం దహించవచ్చును,
1: yes,
0: దేహం జీర్ణం కావచ్చును,
1: body might
0: కానీ దేహి జీర్ణమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇన్ డ్వెల్ షల్ నెవర్ పెరిష్.
0: దేహము పాంచభౌతికము,
1: బాడీ ఇస్ గాట్ సెన్స్.
0: దేహము కూడా తప్పనెప్పుడు
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు,
1: ఇన్ డ్వెల్ ఇమోర్టల్.
0: గడుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ఇన్ డ్వెల్ హస్ నో బర్త్ డెత్ నో బాండేజ్ నో లిబరేషన్ ఐదా.
0: నిజము చూడా, ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెల్ ఇస్ మైటీ గాడ్ హింసెల్ఫ్.
0: అటువంటి దేవునికి స్థానమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో మీకు మీరు యోచించవచ్చు.
1: బాడీ బీయింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ మిస్యూజ్డ్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ.
0: తన నివాసమైనటువంటి స్థానమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ద టెంపుల్
0: దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ఇస్ యూజ్డ్ ఇన్ వికెడ్ వే.
0: దుర్వ్యసనములకు గురి అవుతున్నాము.
1: అండ్ వి ఫాల్ టు వైసెస్.
0: ఈ విధంగా చేసుకుని దైవత్వాన్ని చూడాలంటే ఎట్లా మనకు సాధ్యమవుతుంది?
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్?
0: మన శిరస్సే ఒక దేవలోకం.
1: ద హెడ్ ఇస్ దేవలోకం.
0: ఎందుకనగా ఆ శిరస్సు నుండి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: దేర్ ద హెడ్ హస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ ది ఎలిమెంట్స్ దేర్.
0: అది నిన్న చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థదే
0: క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నాను.
1: భగవాన్ సెడ్ దీస్ ఫైవ్ థింగ్స్ యెస్టర్డే.
0: క్రీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ.
1: దీస్ ఫైవ్.
0: ఈ ఐదు లోపల ఏమిటి మనకు?
1: వాట్ డు యు ఫైండ్ దేర్?
0: క్రీం అదే భూమి,
1: క్లీం ఇస్ ఎర్త్,
0: కృష్ణాయ అదే జలము,
1: కృష్ణాయ వాటర్,
0: గోవిందాయ అదే అగ్ని,
1: గోవిందాయ ఫైర్,
0: గోపీజన వల్లభాయ అదే వాయువు,
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ అదే ఆకాశం,
1: స్వాహ ద స్పేస్.
0: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
1: సో ద వరల్డ్ హస్ గాట్ దీస్ ఫైవ్.
0: కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నాడంటే పంచభూత స్వరూపుడై ప్రపంచమంతా ఉంటున్నాడు.
1: ఇఫ్ యు సే వేర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్
0: అంతర్బహిర్గత సర్వవ్యాప్య నారాయణ స్థితః. నీ లోపల వెలుపల సర్వత్రా కూడాను నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ, with you, above you, below you, everywhere
0: around you,
1: around you.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవిత తత్వం.
1: ఫైవ్ ఎలిమెంట్స్ స్పీక్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్.
0: ఈ పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోలేదు.
1: వి హావ్ నాట్ అండర్స్టూడ్ ది క్వాలిటీ.
0: ఈ పంచభూతములు కూడా పంచకోశములతో చేరి ఉంటుంది.
1: అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ లీడ్ టు ఫైవ్
0: షీట్స్. అన్నమయ కోశము,
1: వన్ ఆఫ్ ద ఫుడ్,
0: ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము,
1: అండ్ ద విజ్డమ్.
0: ఈ ఐదు కూడాను ఒక్క దేహం నందే ఉంటున్నాయి.
1: ఫైవ్ లైఫ్ షీట్స్ ఆర్ ప్రెసెంట్ ద బాడీ.
0: మానవుని యందు విజ్ఞానమయ కోశము ఎంత పవిత్రమైనటువంటి కోశం ఉంటుండాలి.
1: ద షీట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ సో సేక్రెడ్.
0: విజ్ఞానమునకు మనం పేరే ప్రత్యేకించి గ్రంథం చదవనక్కర్లేదు.
1: ఫర్ విజ్డమ్ యూ డోంట్ నీడ్ టు గో త్రూ
0: ఎనీ. ఏ పెద్దలను ఆశ్రయించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్
0: ఆఫ్టర్ ఏ బోధలు కూడా వినక్కర్లేదు.
1: You don't need to listen to teaching.
0: ప్రజ్ఞానం ఆ కోశమే ఉంటుందని మన యందు.
1: In fact, you have got the sheath of wisdom within you.
0: ఈ ప్రజ్ఞానమయ కోశాన్ని మనం అనుభవించినప్పుడు ఆనందమయ కోశము సహజంగానే మనకు లభ్యమవుతుంది.
1: When once you experience this sheath of wisdom, you'll experience
0: కనుక ఈ మానవుడు నిరంతరం కూడా ఆనంద స్పిపాసి అయి ఉంటున్నాడు.
1: So man is the embodiment of
0: bliss. ఆనంద సాగరంలో తేలి ఆడుతున్నాడు.
1: He just floats on the ocean of bliss.
0: బర్తయ్యాడు.
1: And in fact, he enjoys.
0: కనుక మనం బర్త్, జీవాసము, డెత్ అన్ని కూడా ఆనందంలోనే జరుగుతుండాలి.
1: Therefore, the birth, sustenance and death take place in bliss only.
0: జనన మరణ మృత్యుశాసన అన్ని కూడా ఈ ఆనందంలోనే జరుగుతున్నాయి.
1: And in fact, the whole process, the vital process,
0: నీటి యందు పుట్టి,
1: having been born in water,
0: నీటి యందు పెరిగి,
1: sustained in water,
0: నీటి యందు అణంగు నీటి బుడగ,
1: and the water bubble ultimately merges back in water.
0: నరుడు బుద్భుదంబు,
1: and human being a water bubble.
0: నారాయణుడు నీరు,
1: God is water.
0: కనుకనే అట్టి స్థితి లోపల ఆనందంలోనే మనం ఉంటుంది. ఆనందం కోసం ఎందుకు మీకు ప్రాకలాడటం?
1: బీయింగ్ ఇన్ బ్లిస్, వై డూ యూ వాంట్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: ఎందుకు మీరు ఇంత ప్రయాణాలు చేయటం?
1: వై డూ ట్రావెల్?
0: ఎందుకు ఇంత ధనమును వ్యయం చేయటం?
1: వై డూ స్పెండ్ మనీ?
0: దేశ కాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని కాలకర్మ కాల కర్తవ్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాము.
1: బేసింగ్ ఆన్ ద ప్రెసెంట్ టైమ్స్ and also circumstances, you are wasting your time, the body and the mind.
0: నిజంగా మానవుడు చూస్తే ఈనాడు ఎక్కువ కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: Truly speaking, man is wasting time.
0: ఒక దినమునకు 24 గంటల సమయం ఉంటుంది.
1: We have 24 hours a day.
0: కానీ 24 గంటల సమయంలో కూడాను 20 గంటలంతా కూడాను వ్యర్థం చేస్తున్నాడు.
1: And we waste almost 20 hours every day.
0: ఏదో మన పనులని మనం భావించుకుంటున్నాం.
1: We think that we do.
0: మన ఉద్యోగంలోని నిర్వర్తిస్తున్నాము.
1: We think we do our jobs.
0: మన బిజినెస్ లోని మనం ప్రవర్తిస్తున్నాము.
1: In the name of business,
0: ivanni kudunu kevalam vyarthamto chesetundi panle.
1: They are all wasteful deeds.
0: Idi nijamaina deeku saarthakamtuku sariyainatundi chinnam kaadu.
1: And it's not the true sign of realization of its depth.
0: Ee 24 gantala lopala tirigi inka 4 gantalu untundayi.
1: And of 24 hours are still left.
0: Idantha kudunu kevalam kontha marinta somarthanamto vyartham chestunnam.
1: The remaining 4 hours are left in laziness.
0: Okka chanamaina kudunu manavudu tana tattvani tane emantram kosthini vechukovatam ledu.
1: Man doesn't spend a moment of time to know his own self.
0: Nenu endukosam puttanu?
1: Why am I born?
0: Endukosam vachanu?
1: Why am I here?
0: Em chestunnanu?
1: What am I doing?
0: Aneetvanti kosthine ledu.
1: He doesn't put these questions to himself.
0: Nenu endukosam vachanu?
1: Why am I here?
0: Ekkada nunchi vachanu?
1: Where from?
0: Em chestunnanu?
1: What do I do?
0: Aneetvanti prashnalu tanaku tane vesukunte appudikappude javabu chikkutundi manaku.
1: If we put these questions unto our own selves, you get answers.
0: నా జన్మం యొక్క ప్రభావము, నా జన్మం యొక్క సార్థకత ఇలాంటిది అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించాలి.
1: We have to understand the truth, the purpose of life, the objective of life.
0: ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనకు తెలియకుండా పోతే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు?
1: If we don't know the purpose of life,
0: what is the purpose of life?
1: What is the purpose of life?
0: దీన్ని హిందీలో చెప్తుంటారు.
1: In Hindi it is said.
0: ఖానా పీనా సోనా మరణా. ఈ నాలుగింటి కోసమే మనం పుట్టామా?
1: ఇట్స్ ఓన్లీ డ్రింకింగ్, ఈటింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్.
0: ఇదే మన యొక్క పర్పస్?
1: ఇస్ దట్ ద పర్పస్?
0: కాదు కాదు.
1: నో.
0: మానవ దేహం అనేటువంటిది ఎందుకోసం పుట్టింది?
1: వై ద బాడీ ఇస్ గివెన్?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని అనుసరించే కోసం పుట్టింది.
1: బాడీ ఇస్ గివెన్ టు ఫాలో ధర్మ.
0: ఏమిటి మన ధర్మము?
1: వాట్స్ అవర్ ధర్మ?
0: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: టు నో వన్స్ ఓన్ నేచర్.
0: ఎదుటి వ్యక్తిని దైవంగా విశ్వసించాలి.
1: కన్సిడర్ ద పర్సన్ ఇస్ దైవ.
0: ప్రపంచమంతా ఒక దైవ మందిరంగా మనం భావించాలి.
1: వై కన్సిడర్ ద హోమ్ వర్క్.
0: ఏ పని చేసినప్పుడు నువ్వు దైవ కార్యంగా మనం విశ్వసించాలి.
1: వాట్ ఎవర్ యు మే డు, కన్సిడర్ ఇస్ డివైన్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నువ్వు నిలచాలి.
1: ఆఫర్ ఆల్ యువర్ యాక్షన్స్ టు గాడ్.
0: పలికిన పలుకంతా ఒక మంత్రంగా విశ్వసించాలి.
1: లెట్ ఎవ్రీ వర్డ్ బి ఎ మంత్ర.
0: ప్రతి పదం కూడాను ఒక విధమైనటువంటి ప్రదక్షిణగా నీవు భావించాలి.
1: అండ్ ఎవ్రీ మూవ్ లెట్ ఇట్ బి స్కాంబలేషన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావంతో ఉండవలసినటువంటి మానవుడు
1: హ్యూమన్ సొసైటీ
0: ఈనాడు అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: లీడింగ్ అన్ అన్సేక్రెడ్
0: ఏదో పెద్దగా అర్జించాలి అర్జించాలి ఆశల చేత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: దే గాట్ ఎక్సెసివ్ డిజైర్ టు ఎర్న్ టు అమాస్ వెల్త్.
0: ఏమిటి అర్జిస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ హి ఎర్న్స్?
0: ఏమిటని చూస్తే ఏమీ లేదు.
1: నథింగ్ ట్రూలీ స్పీకింగ్.
0: జీవితంలో ఉండేటువంటి అంత అక్కడ ఏమిటి?
1: వాట్ ఇస్ లైస్ దేర్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ?
0: జీవితం
1: జీవితం
0: జీవితం
1: జీవితం
0: జీవిత
1: జీవిత.
0: ఈ మూడు కూడా పోయినాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ గాన్.
0: కళాతుడు లాస్ట్ లో ఉన్నటువంటి సున్న మాత్రమే మిగిలింది మనకు.
1: ఇన్ దిస్ వరల్డ్ జీవితం ద లాస్ట్ వన్ ఇస్ జీరో దట్ రిమైండ్ విత్
0: అస్. జీరో కోసం నీ జీవితమా?
1: షుడ్ యు స్పెండ్ లైఫ్ ఫర్ దిస్?
0: కాదు, నీ హీరో కావాలి.
1: యు షుడ్ బి హీరో.
0: కానీ జీరో అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చిందో దానికి పక్కనే ఉంటున్నాడు హీరో.
1: బట్ ది హీరో ఇస్ దేర్ బై ది సైడ్ ఆఫ్ ది జీరో.
0: ఈ జీరోకు లెఫ్ట్ సైడ్ లోపల ఒక హీరోని పెట్టిందంటే ఒకటి 10 అవుతాడు.
1: అండ్ ఇఫ్ యూ కీప్ ద హీరో ద వన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది జీరో,
0: దాని ప్రకారం మరో జీరో పెట్టిందంటే 100 అవుతాడు.
1: విత్ అడిషన్ వన్ అదర్
0: జీరో, ఇంకో జీరో పెట్టిందంటే 1000 అవుతాడు.
1: వన్ మోర్ 1000.
0: కనుకనే హీరోను మనం లక్ష్యంలో ఉంచుకొని
1: కీపింగ్ హీరో ఇన్ వ్యూ,
0: నా దేహము, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నింటినీ ఎన్నైనా జీరోస్ గా పెట్టుకోండి.
1: యాడ్ జీరో సచ్ ద బాడీ, ద మైండ్, సెన్సెస్.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: దైవాన్ని మరిచిన తర్వాత వాడు జీరో అయిపోతాడు, కానీ హీరో కాడు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ యూఆర్ జస్ట్ జీరో, యూ కెన్ నెవర్ బి హీరో.
0: కనుకనే మనం ఈ హీరోను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: సో వి షుడ్ గో బై దిస్ హీరో.
0: ప్రపంచం
1: the whole world is zero.
0: జీవితం అంతా జీరో అని,
1: లైఫ్ ఇస్ జీరో.
0: ఆకాశం అంతా జీరో అని,
1: స్పేస్ ఇస్
0: జీరో. సూర్యచంద్రాలు జీరో అని,
1: సన్ అండ్ మూన్ జీరో.
0: అన్ని జీరో అని,
1: ఆల్ ఆర్ జీరోస్.
0: అన్ని జీరోలు కూడా హీరో వల్లనే జీరోలు ప్రకాశిస్తున్నాయి.
1: జీరో హెస్ గాట్ ద వాల్యూ విత్ ద హీరో ఓన్లీ.
0: జీవితం అనేటువంటిది మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు నో వాట్ లైఫ్ ఇస్.
0: మనం ఒక విధమైన సేవలో మనం ప్రవేశించాలి.
1: రెండర్ సర్వీస్.
0: ఎవరికి చేస్తున్నావు ఈ సేవ?
1: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
0: ఎవరికో చేస్తున్నానని భావంతో తరించగలదు.
1: దట్ యు ఆర్ నాట్ సర్వింగ్ సంబడీ ఎల్స్,
0: నీకు నీవే చేసుకుంటున్నావు.
1: యు ఆర్ సర్వింగ్ యువర్సెల్ఫ్,
0: భగవంతుని పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ గాడ్,
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: హూ ఆర్ యు వర్షిప్?
0: నీ తృప్తి కోసం నీవు పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ ఫర్
0: నీవు చేసే భజనలు కానీ, నీవు చేసే పూజలు కానీ, నీవు చేసే ధ్యానం కానీ, నీవు చేసే జపం కానీ భగవంతుని కోసమే కాదు.
1: And your worship, your bhajans, your meditation are not for God anyway.
0: ivanta nee tripti kosam nee chestunnavu.
1: They are done for your satisfaction.
0: Bhagavantuniki emi ivanni avasaram ledu.
1: God doesn't need
0: confidence in you, confidence with God.
1: Confidence in you
0: is the secret of greatness.
1: Confidence in you, confidence in God is the secret of greatness.
0: Ee greatness ni manam gurtinchukovali.
1: We have to know this secret.
0: Ninni nee nammalekapothunnavu.
1: You have no faith in yourself.
0: Bhagavantuni etta nammagalavu?
1: How do you trust in God?
0: Naalugu dinalu pratigalisatuvanti naruni paine neeku nammakam leni vadu, narayan paine etta neeku nammakam vastundi?
1: If you have no faith in yourself at all for a couple of 4 days, how do you trust God?
0: Kevalamu నారాయణుని నమ్మినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నరదేహం నమ్మినటువంటి వాడు హిరణ్యకశిప.
1: హిరణ్యకశిప హ్యాడ్ ట్రస్ట్ ఇన్ హిస్ బాడీ.
0: కనుక తనదాన్ని తాను నమ్ముకున్నాడు, కానీ నారాయణుని నమ్మలేదు.
1: హి హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్, నాట్ ఆన్ గాడ్.
0: కనుకనే అట్టి నమ్మినటువంటి వానికి ఎట్టి పరిస్థితి ఎందుకు దైవరక్షణ కలుగుతూనే ఉంటుంటాడు.
1: ద వన్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: ఎందుకంటే ప్రేమ మీ యందు ఉంటుంది.
1: లవ్ యు ఆర్
0: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: లవ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. యు
1: ఆర్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ ట్రూత్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీవే సత్యము.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవే ప్రేమ.
1: యు ఆర్ లవ్.
0: నీవే శాంతి.
1: యు ఆర్ పీస్.
0: అంత నీవిగానే ఉంటున్నావు.
1: ఎవరీథింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని, నీలో ఉన్న ప్రేమను బయట ప్రపంచంలో వెతకడానికి పోతే ఎక్కడ చిక్కుతుంది నీకు?
1: హావింగ్ పీస్ విత్ ఇన్ యు, లవ్ విత్ ఇన్ యు, what are the fun of searching for them outside?
0: ee naati manavuni yokka adhyayana vetta undante daivanni baita prapanchamlo vetukutunnam.
1: Foolishness and ignorance of the modern man is like that, that has gone that far.
0: Ekkade gaani manu baita prapanchamlo outside.
1: He couldn't get
0: shanti manaku kavalani cheppani prapanchamanta tirugutunnamu, devalanta tirugutunnamu, aneka vidhamaina yatralu chestunnamu.
1: In fact, to earn peace we go around pilgrim centers.
0: Ee yatra sthalamlo peace ledu.
1: There is no peace outside.
0: Baita prapanchamlo peace ledu.
1: Not in the outer world.
0: Ekkada chusina peaces, peaces, peaces.
1: In the outer world only peaces, peaces. No peace.
0: Where is peace?
1: Where is peace?
0: In you, with you.
1: Peace is in you, with you.
0: Neelone untundadi aa peace.
1: Peace is in you.
0: Dani nu lopra vetukku.
1: Search within.
0: అప్పుడే నీకు ఈ శాంతి నీకు లభ్యమవుతుంది.
1: Then you will be peaceful.
0: కానీ ఆ దాన్ని పొందేటువంటి మార్గం ఏమిటి?
1: What are the way to get?
0: అది ఏ ప్రేమ మార్గము?
1: That's the path of love.
0: ఆ ప్రేమను, పవిత్రమైన ప్రేమగా నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఏమైనా నీవు సాధించవచ్చును.
1: With the sacred love you can achieve anything.
0: ఆ ప్రేమనే దైవము.
1: That love is
0: God. God is love, live in God.
1: God is love, live in love.
0: ఈ ప్రేమ చేత మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దిస్ లవ్ యు కెన్ కంప్లీట్.
0: ప్రేమ లేనటువంటి సమయంలో దేనిని కూడా నువ్వు సాధించలేవు.
1: వెన్ దేర్ ఇస్ నో లవ్ యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక ప్రేమ చేతనే దైవత్వాన్ని నీవు పొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ యు కెన్ అటైన్.
0: ప్రేమ చేతనే దైవత్వాన్ని నిన్ను నీవు తెలుసుకోవాలి.
1: లవ్ హెల్ప్స్ యు టు నో యువర్సెల్ఫ్.
0: ఈ ప్రేమ కోసం ఎవరిని నీవు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీబడీ.
0: ఎక్కడా నీవు శ్రమించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎగ్జర్ట్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్.
0: నీ దృష్టిని నీవు అంతర్ముఖం గావించుకో.
1: టర్న్ ఇన్వర్డ్ అండ్ వాచ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి ప్రేమతత్వం గుర్తుంది.
1: Then you know the true nature of love.
0: ఇలాంటి మార్గాన్ని వదిలిపెట్టి
1: giving up that sacred path.
0: మనం అందరూ కూడా ఒక విధమైనటువంటి భగవంతుని యొక్క అంశములుగా భావించాలి.
1: We should consider ourselves as
0: ఆ పరమ సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను మమై మాంసో జీవలోకే జీవభూత సనాతనః అని.
1: The supreme truth is that you and divine are eternal, permanent, immortal.
0: ప్రపంచంలో మనం చేరవలసినటువంటిది ఇదే.
1: This is the first stage.
0: అందరూ దైవాంశం స్వరూపులే.
1: All are sparks of the divine.
0: కాబట్టి ఎవరికి సేవ చేసినా దైవ సేవలుగానే భావించాలి.
1: You may serve anybody, it amounts to service to God.
0: ఆ విధంగా మనం భావించి
1: have that feeling.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: అందరినీ ప్రేమించు.
1: Love all.
0: అందరినీ సేవించు.
1: Serve all.
0: ఈ విధమైనటువంటి దీంట్లో నీవు ఉంటుండేప్పుడు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అయిపోతుంది.
1: ఇఫ్ యు లీడ్ లైఫ్ లైక్ దట్ ఆల్ యువర్ యాక్ట్స్ వుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మనకు కావాల్సినటువంటిది దేహానికి ఇంత అన్నం కావాలి.
1: వాట్ వి నీడ్ ఇస్ ఫుడ్ టు
0: ఈ ఆహారం కావాలి.
1: వి నీడ్ ఫుడ్.
0: కానీ ధరించడానికి ఒక వస్త్రం కావాలి.
1: వి నీడ్ క్లోదింగ్.
0: ఉండడానికి ఒక కొంప ఉండాలి.
1: వి నీడ్ షెల్టర్.
0: అంతో ఇంత రోగం వస్తే మందు తాగడానికి కొంచెం డబ్బు ఉండాలి.
1: వి నీడ్ మెడిసిన్ అండ్ టు పర్చేస్ దట్ వి నీడ్ మనీ.
0: మితిమీరిన ఆశకు నీవు ప్రాకులాడవద్దు.
1: వి షుడ్ నెవర్ ఎంటర్టైన్.
0: వద్దురానరుడా ఈ పెద్ద ఆశలంత.
1: ఓ మ్యాన్ డోంట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్. బుద్ధిగా
0: జీవించుమో పెద్ద మనిషి అన్నాను.
1: ఓ జెంటిల్ మెన్ లీడ్ యువర్ లైఫ్.
0: ఎందుకు మితిమీరిన ఆశలకు మనం గురి అవుతున్నాము?
1: వై డు యు హావ్ సో మెనీ డిజైర్.
0: ఎంతవరకు అంత అవసరము.
1: బి అండర్ లిమిట్స్.
0: దీనికి మనం తృప్తి పడాలి.
1: బీ సాటిస్ఫైడ్.
0: కనుక ఈ తృప్తి అనేటువంటిది మనకు సుఖము.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్
0: సాటిస్ఫాక్షన్. అసంతృప్తో ద్విజో నష్టహాని, రెండు విధాల నష్టం అయిపోతుంది.
1: డిసాటిస్ఫాక్షన్ విల్ మేక్ యూ లూజ్ బోత్.
0: నీకు నీవు శాంతిని పొందాలంటే ఈ తృప్తిని నీవు అనుభవించు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ పీస్ develop satisfaction.
0: ఈ తృప్తి కూడా ఎక్కడో లేదు.
1: సాటిస్ఫాక్షన్
0: నీ విచారణ ఎందే ఉంటున్నది. ఈ తృప్తి
1: సాటిస్ఫాక్షన్ ఇస్ ఇన్ యూ.
0: మానవుడు కోరేటువంటి సర్వ కోరికలు కూడా దుఃఖం నుంచే వస్తున్నాయి.
1: ఆల్ డిజైర్స్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ మిజరీ.
0: డిజైర్స్ అన్నిటికీ నీ బర్త్ ప్లేస్ దుఃఖమే.
1: అండ్ మిజరీ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ఆల్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ నుంచి వచ్చినటువంటి దుఃఖం మనం భరించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ సాడ్నెస్ ఎనీ లాంగర్.
0: ఇందువల్ల వచ్చింది, మన డిజైర్స్ నుంచే వచ్చింది మనకు దుఃఖం.
1: అండ్ ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ డిజైర్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ డిజైర్స్ మనం తగ్గించుకుంటున్నాం.
1: వి హావ్ టు లెసన్ రిడ్యూస్.
0: దీనినే వైరాగ్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైరాగ్య.
0: ఈ వైరాగ్యానికి నిన్న మార్గం చూపించాను.
1: One is on the path to renunciation.
0: భౌతిక జగత్ అంతా కూడా నువ్వు జడము అని భావించు.
1: కన్సిడర్ ద ఫిజికల్ మెటీరియల్ వరల్డ్ యాజ్ ఇనర్ట్.
0: ఇంకా సూక్ష్మమైనటువంటి ఒక జగత్ అంతా కూడాను,
1: ద సటిల్ ఫామ్,
0: ఈ జగత్ అంతా కూడా నువ్వు ఒక మాయగాని విశ్వసించు.
1: టేక్ ఇట్ యాజ్ ఇల్యూషన్.
0: ఇంకా అతి సూక్ష్మమైనటువంటి జగత్ అంతా కూడాను,
1: ద సటిలెస్ట్,
0: ప్రతిబింబంగా విశ్వసించు.
1: టేక్ ఇట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: నీవే అన్నింటికి నీ బింబము.
1: In fact, you are reflection.
0: అది ప్రతిబింబమే.
1: అండ్ జస్ట్ రిఫ్లెక్షన్.
0: ఇది ఒక జడమే.
1: అండ్ ఇస్ ఇనర్ట్.
0: ఇది ఒక మాయని.
1: అండ్ ఇల్యూషన్.
0: ఈ మూడింటిని మనం ఈ రకంగా భావించుకున్నప్పుడు దీనిపైన డిజైర్స్ రాదు.
1: When you consider in this way, you will not have desires thereafter.
0: కనుక మనం క్రమక్రమేణా కూడా కొన్ని ఆశలను తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఈ ఆశలను తగ్గించుకుంటూ వచ్చినప్పుడే దైవాశ పెరుగుతూ పోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ లెస్ ఆఫ్ డిజైర్ ఫర్ ద వరల్డ్, యూ విల్ డిజైర్ గాడ్.
0: వేదమునందు కూడా దీన్నే ప్రబోధించింది.
1: దిస్ వాట్ ఇస్ టాట్ బై వేద.
0: త్యాగేనైకే అమృతత్వ మానసు, నకర్మణ న ప్రజయ ధనేన. త్యాగేనైకే అమృతత్వ మానసు నకర్మణ. ఎట్టి కర్మలు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్స్ యు మే డూ,
0: అవి భగవత్ప్రీత్యర్థంగా చేసే.
1: లెట్ దెమ్ బి.
0: నా ప్రజయా, ఎంత సంతానం కలిగినప్పటికీ అదంతా కూడా భగవత్ యొక్క అంశంగా భావించు.
1: లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ధనేన, ఈ ధనం అనేటువంటిది కూడా భగవత్ యొక్క గిఫ్ట్ గాని విశ్వసించు.
1: టేక్ మనీ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
0: దాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: త్యాగేనైకే అమృతత్వ మానసు, అప్పుడే నీకు అమృతత్వం అనేటువంటి చిక్కుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగం అనేటువంటి మానవుని ఎందు లేనంత వరకు నువ్వు అమృతత్వమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ యు విల్ హావ్ ఓన్లీ ఫాల్స్డ్ అమృతత్వ.
0: అమృతత్వం అనగా ఫాల్స్.
1: అమృతత్వ ఫాల్స్.
0: అమృతత్వం అనగా శాశ్వతమైనటువంటి యొక్క తత్వము.
1: అమృతత్వ
0: ఇమ్మార్టాలిటీ అన్నారు. ఇమ్మార్టాలిటీ,
1: ఇమ్మార్టాలిటీ, ఎటర్నిటీ.
0: ఈ ఇమ్మార్టాలిటీ అనేటువంటి ఎంత మనకు లభ్యం అవుతుంది? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ కామము, క్రోధము, లోభము, మోహము ఇవంతా కూడా ఇమ్మొరాలిటీ.
1: ది లస్ట్, యాంగర్, అవరీస్, గ్రీడ్, దీస్ ఆర్ ఆల్ ఇమ్మొరాలిటీస్.
0: ఈ ఇమ్మొరాలిటీస్ మనం తీసివేసినప్పుడు మొరాలిటీ మనకు చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యు గెట్ రీడ్ ఆఫ్ దీస్ ఇమ్మొరాలిటీస్, యు హావ్ ఇమ్మొరాలిటీ.
0: నాకు అమృతత్వం కావాలంటే ఎట్ట చిక్కుతుంది?
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ రిమైనింగ్ దేర్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇమ్మొరాలిటీ?
0: ఈ పాత్రలో నీరు ఉంటుండాలి.
1: దెన్ కమ్ టు దిస్ వాటర్.
0: ఏమీ లేని పాత్రలో ఉన్న ఏమైనా నింపవచ్చు.
1: యు కెన్ ఫిల్ ఎన్ ఎంప్టీ కంటైనర్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నింపి ఉన్న పాత్ర ఇది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది కంటైనర్ ఇస్ ఫిల్డ్ విత్ సంబడీ ఎల్స్, కెన్ యు ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీ అదర్ థింగ్?
0: పాత్ర అది ఖాళీ గాక ఇలా సుఖతము నింపనగునా?
1: అన్లెస్ ఇట్ ఇస్ ఎంప్టీ, యు కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ గుడ్ థింగ్స్.
0: వీలు కాదు,
1: ఇంపాసిబుల్.
0: కనుకనే ఏమేమో నింపుకున్నావు ఈ హృదయంలో మనం.
1: యు హావ్ ఫిల్డ్ యువర్ హార్ట్ విత్ సో మెనీ థింగ్స్.
0: ఏమి లేని పాత్రలో ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎంప్టీ, యు కెన్ ఫిల్ అప్ విత్ ఎనీథింగ్.
0: అప్పుడే నీవు దైవత్వాన్ని సంపూర్ణంగా నింపుకోవచ్చు.
1: దెన్ యు కెన్ ఫిల్ ది కంటైనర్, ద హార్ట్ విత్ ఎనీథింగ్.
0: డ్రాప్ కూడా పోవడానికి స్థలం లేదు ఈ పాత్రలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్. అంతా
0: ఫుల్ గా నింపుకున్నాం మనం.
1: ది కంటైనర్ ద బాడీ.
0: ఆ చింత, ఈ చింత, ఆ చింత.
1: ద బాడీ, ద కంటైనర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: మానవుడికి ఎన్ని చింతలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ వరీస్ వి హావ్.
0: పుట్టిన ఒక చింత,
1: వర్క్,
0: భూమి నుండి చింత, సంసారం ఒక చింత, సాగు చింత, బాల్యమంతా చింత, వార్ధక్యం ఒక చింత, జీవించడం ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, చింత చింత. మానవునికి సంతోషం ఎక్కడ
1: చెప్పుడు?
0: చింతపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి వరీ ఫర్ ఎవ్రీథింగ్.
0: అంటే చింత.
1: అండ్ వాట్ ఇస్ దిస్?
0: ఒక పెళ్లి చేయాలంటే చింత.
1: పర్ఫార్మ్ మ్యారేజ్.
0: ఇంటి కావాలంటే చింత. ఒక ఆదాయం రావాలంటే చింత. అన్నిటికీ చింతనే
1: పడుతుంది.
0: నీ జీవితం అంతా చింతతో నిండినప్పుడు సంతోషం ఎక్కడ నీకు చిక్కుతుంది?
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: ఇది చాలా అపవిత్రమైనటువంటి జీవితము.
1: ఇట్స్ ఆల్ అన్సెక్రెడ్ లైఫ్.
0: ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మనం అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము.
1: హావింగ్ టేకెన్ ది సేక్రెడ్ నోబుల్ హ్యూమన్ లైఫ్, ఏ కించిత్తైనా ఉపకారం చేస్తున్నావా? అన్సెక్రెడ్ వే.
0: ఏ కించిత్తైనా త్యాగం చేస్తున్నావా? ఏ కించిత్తైనా ఒక పది మందికి మేలు చేస్తున్నావా? లేదు.
1: ఆర్ యూ డూయింగ్ లిటిల్ హెల్ప్ ఎనీబడీ? ఆర్ యూ సాక్రిఫైసింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్
0: దీనినే 18 పురాణం లోపల రెండు సూక్తులుగా చెప్పాడు వ్యాసుడు.
1: ఆల్ ది 18 ఎఫెక్ట్స్ ఆఫ్ సెన్స్ ఇస్ స్టేటెడ్ ఇన్ అష్టాదశ
0: పురాణేషు.
1: వ్యాసస్య
0: వచన ద్వయం.
1: వ్యాస సెడ్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: టూ సెంటెన్సెస్
0: మనం తీసుకుంటే చాలు.
1: టూ సెంటెన్సెస్ మేడ్ బై వ్యాస, ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎఫెక్ట్స్.
0: పుణ్యం చేయడానికి వీలు కాకపోయినా కూడా ఊరికి కూర్చో, అదే పెద్ద పుణ్యం.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హెల్ప్, అట్లీస్ట్ డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: పాపం చేయవద్దు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: హెల్ప్ చేయడానికి వీలు కానప్పుడు నువ్వు ఊరుకుండు.
1: If you can't help, remain peaceful.
0: హట్ మాత్రం చేయకూడదు.
1: నెవర్ హర్ట్.
0: ఎవరిని మనం హర్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ హర్ట్.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా హర్ట్ చేయకూడదు.
1: నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: అప్పుడే నీకు సరైన ఆనందం నీకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: కనుక మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ ద యు ఆర్ సపోజ్డ్ టు డు?
0: నిజమే, ఎప్పుడు కూడా హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్
1: హెల్ప్ హెల్ప్ కంటిన్యూస్.
0: ఈ హెల్ప్ అనేటువంటి దాంట్లో ఎంతో ఉంటుందా సారము.
1: దర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
0: సహాయం సహాయం సహాయం.
1: వాట్ డు యు మీన్ బై హెల్ప్?
0: ఈ సహాయం అనేటువంటి ఎలాంటి సహాయము?
1: వాట్ సార్ట్?
0: హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ది సర్వీస్ షుడ్ బి డన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: ఏదో ఒక మెప్పుడు కోసం మనం చేయకూడదు.
1: నాట్ ఫర్ ప్రైజ్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించి జీవించడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ నో టు నో దిస్ ట్రూత్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి ఒక దివ్యతత్వాన్ని గుర్తించుకొనక
1: ఫస్ట్ నో ది డివినిటీ.
0: సాధన ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: Otherwise, the paths that you follow
0: are useless. చేస్తున్నాడు కానీ ప్రయోజనం ఏంటి?
1: యూ డూ మెనీ, వాట్స్ ది యూజ్?
0: మ్యాథమెటిక్స్ ను మరొక జపించు.
1: హీ గోస్ ఆన్ డూయింగ్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్.
0: గణిత శాస్త్రం వంక చూడబోడు.
1: బట్ హీ డజంట్ నో గణిత శాస్త్ర.
0: అమెరికాయానము ఎరగలుగు కానీ కాశికా మార్గము కానరాదు.
1: హీ నోస్ ద పాత్ టు అమెరికా బట్ హీ డజంట్ నో రూట్ టు కాశీ.
0: ఏం కనపడుతుంది ఇంక
1: వాటి? దట్ ఈస్ ఫైండ్ దేర్.
0: అమెరికా మార్గాన్ని మాత్రం వెతుకుతున్నాడు ఎంత త్వరగా వెళ్ళాలని.
1: హీ వాంట్స్ టు గో టు అమెరికా.
0: ఎక్కడెక్కడ ఏ స్టేషన్ లో దిగాలని ఎంతెంత ఛార్జ్ అవుతుందని మనం గుర్తిస్తున్నాము.
1: హీ నోస్ ద ఫేర్ వేర్ హీ హాస్ టు గెట్
0: కాశీ మార్గం కానరాదు.
1: బట్ హీ డజంట్ నో రూట్ టు కాశీ.
0: ఇల్లును గట్టంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇల్లు విశాలమేమిటో తెలియదు.
1: హీ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ బట్ హీ డజంట్ నో ది ఏరియా.
0: వృక్ష శాస్త్రం ఎరుగు సమృద్ధిగాను.
1: హీ నోస్ బాటనీ ఇన్ ఫుల్.
0: తులసి ఉపయోగం ఎరుగుడు మానవుడు.
1: బట్ హీ డజంట్ నో ది యూజ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు.
1: దాట్స్ లైఫ్.
0: ఏది జీవితానికి ఆదర్శమో దాన్ని మాత్రం విచ్చిపెట్టున్నాడు.
1: హీ గివ్స్ అప్ ది ఐడియల్.
0: అనవసరమైన దానంతా కూడా ప్రవేశిస్తున్నాడు.
1: హీ ఫాలోస్ అన్నెసరీ పాత్.
0: వద్దు వద్దు.
1: నో, డోంట్ డూ దాట్.
0: నీవు చేరవలసినటువంటి నీ హృదయ తత్వాన్ని గుర్తించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్. నో, యువర్
0: హృదయముకు మించినటువంటి స్థానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: ఎక్కడ చూసినా హృదయమే.
1: దేర్ ఇస్ దిస్ హృదయ.
0: అనగా ఏమిటి? హృత్ ప్లస్ దయ. దయతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ హృత్ ప్లస్ దయ.
0: కరుణతో కూడినటువంటిది ఈ హృదయము.
1: వన్ ఆఫ్ కైండ్నెస్.
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయము.
1: ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ మన ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ ద కంపాషన్?
0: దీనికి ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్ మారుతుందా కానీ కంపాషన్ లేదు.
1: Compassion has come down to the level of fashion, but there is no compassion today.
0: Ye fashion.
1: What is this fashion?
0: Ida fashion jeevitaniki.
1: Is this
0: compassion? Ante ade nijamaina fashion.
1: Our true fashion is compassion.
0: ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో దిస్ కంపాషన్.
0: ఈ మ్యాన్ కైండ్ అనేది దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ మ్యాన్ కైండ్.
0: మ్యాన్ కైండ్ అంటే ఏంటి?
1: వాట్స్ మీనింగ్?
0: కైండ్నెస్ మనం భావించుకోవాలి.
1: కన్సిడర్ కైండ్నెస్.
0: మ్యాన్ ఉండవలసినటువంటి ఏంటి? కైండ్నెస్.
1: మ్యాన్ షుడ్ హావ్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ లేకపోతే వీడు మ్యానే కాదు, రాక్షసుడే.
1: వితౌట్ కైండ్నెస్ ఈజ్ నో మ్యాన్ బట్ ఎ డెమన్.
0: ఈనాడు రాక్షసులైనా కూడా కొన్ని రకమైనటువంటి కైండ్నెస్ చూపుతున్నారు.
1: అట్లీస్ట్ డెమన్స్ హావ్ సమ్ ట్రేస్ ఆఫ్ కైండ్నెస్.
0: ఈనాటి మానవుడిలో ఆ కైండ్నెస్ అనేది కనిపించడం లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో అయోట్ ఆఫ్ కైండ్నెస్ టుడే.
0: ఇంకా ప్రయోజనం ఏంటి?
1: మ్యాన్
0: కైండ్ మ్యాన్ కైండ్ మ్యాన్ కైండ్
1: బట్ స్టిల్ వీ సే మ్యాన్ కైండ్.
0: ఈ పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ పదాలు ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: దే ఆర్ మ్యాడ్ ఇంగ్లీష్ వర్డ్స్.
0: ఇంగ్లీష్ ఎక్కడ ఏం పదకాలో ఏమి తెలియదు దానికి.
1: అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సచ్ వీ డోంట్ హౌ టు ప్రొనౌన్స్, హౌ టు యూజ్.
0: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఒక శబ్దం పదకాలో తనకు తెలియదు.
1: వీ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దీస్ వర్డ్స్.
0: ఇష్టం వచ్చినట్టు పోతుంటుంది అది.
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్
0: టైం. పుట్ అంటుంది, బ్యూటీ బట్ అంటుంది.
1: యూ సే బ్యూటీ పుట్ బ్యూటీ బట్ పుట్ బట్
0: ఏంటి ఇంగ్లీష్?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇలాంటి లాంగ్వేజ్ తో మనం ఎంతనో పాడైపోతున్నాము.
1: అండ్ వి రూయిన్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్.
0: మన భారతీయ లాంగ్వేజ్ సంస్కృతం.
1: అండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ భారతీయ ఇస్ సంస్కృతం.
0: అది ఏ పవిత్రమైనటువంటి మధురమైన యొక్క భాష.
1: ఇస్ ఎ నెక్టరైన్ డివైన్ లాంగ్వేజ్.
0: అది ఏ క్షీరమైనటువంటి యొక్క సారం.
1: ఇట్స్ వన్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: పలుకులందు ఎంత పలుకులుగా ఉంటుండాలి.
1: ఇట్స్ సో స్వీట్.
0: మృదు మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అప్పుడే మానవుని యొక్క హృదయం కంపాషన్ గా ఉంటుంది.
1: అండ్ దెన్ హ్యూమన్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: అప్పుడే నీ యొక్క కంపాషన్.
1: then that amounts to compassion.
0: అలాంటి పలుకుల లోపల కూడా ఒక విధమైనటువంటి ఒక ప్రేమ లేకపోయినప్పుడు ఇంకా నీ పలికి ప్రయోజనం ఏమిటి?
1: When there's no word, no love in our words,
0: మానవుడు కూడా తన చర్య ఎందు కానీ, తన మాటలు ఎందు కానీ, తన చేష్టలు ఎందు కానీ, తన యొక్క పవిత్రమైన కర్మలు ఎందుకు కానీ పవిత్రమైనటువంటి జీవితాన్ని జరపాలి.
1: ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ డీడ్స్, ఇన్ అవర్ వర్డ్స్, దాని
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్ వాట్ ఇట్ అమౌంట్స్ ఇన్ సేయింగ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ మ్యాన్కైండ్ ఏమిటి?
1: వాట్ దిస్ మ్యాన్కైండ్?
0: అది ఏ? హృదయము,
1: ద హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: పని,
1: అండ్ ది డీడ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మ్యాన్ కైండ్.
1: దేర్ షుడ్ బి హార్మనీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది త్రీ.
0: హృదయంలో ఏది ఉద్భవిస్తుందో దాన్ని వాక్కులో చెప్పాలి.
1: వాట్ దట్ ఇస్ థాట్ ఆఫ్ మస్ట్ బి సెడ్.
0: ఏది వాక్కులో చెప్పావో దాన్ని చేత్తో నీవు చేసి చూపించాలి.
1: వాట్ ఈస్ సెడ్ మస్ట్ బి డన్.
0: ఈనాడు హృదయంలో వచ్చేది ఒకటి, నోట్లో చెప్పేది మరొకటి, చేత్తో చేసేది ఇంకోటి.
1: వి థింక్ ఆఫ్ సంథింగ్, సే సంథింగ్, అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం.
1: It's only wicked man who will have disharmony in thought, word, and deed.
0: Manas ekam, vachas ekam, karman ekam, mahatmanam.
1: The noble soul will have this unity of thought, word, and deed.
0: Kabatti meerandaru mahatmulu kavali.
1: Should all be noble souls.
0: Mahattarainatundi oka manava janmam labhinchindi manaku.
1: You have got this sacred human life.
0: Ee janmam anetundi chaala pavitramainatundi.
1: And the human life
0: jantunam narajanmadullabham annaru.
1: Of all the creatures, this is the noblest and rarest of all.
0: Ee manava janmakunnatundi vilu mari deniki ledu.
1: And this of highest value.
0: మానవ జన్మకున్నటువంటి కీర్తి మరొక దానికి లేదు.
1: అండ్ ఇట్ గివ్స్ యు గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: మానవ జన్మకున్నటువంటి స్థాయి మరొకరికి లేదు.
1: అండ్ ఇట్స్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ అండ్ ఆర్డర్.
0: ఈ విధమైనటువంటి మానవ జన్మ వచ్చి కూడాను మనం ఎంత నిరర్థకం చేసుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ దిస్ హ్యూమన్ లైఫ్, వి వేస్ట్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: లవ్, మీ జీవితం అంతా ప్రేమతోనే దారబోయండి.
1: లెట్ యువర్ లైఫ్ బి స్పెంట్ ఇన్ లవ్.
0: ప్రేమ చోటనే జీవించండి.
1: లీడ్ ద లైఫ్,
0: ఆనందమును అనుభవించండి.
1: ఎంజాయ్,
0: ఆనందాన్ని పంచండి.
1: షేర్ ద
0: ఆనందాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
0: ఇప్పుడు ఆనంద తత్వాన్ని మనం పొందాలి.
1: అండ్ వి షుడ్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుండాలి.
1: వి షుడ్ బి బ్లెస్ఫుల్ త్రూ అవుట్.
0: ఒకానొక సమయంలో ఒక భక్తుడు భగవంతుని ప్రార్థించాడట.
1: అట్ వన్ టైమ్ ఎ డివోటీ ప్రేయ్డ్ టు గాడ్.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీకు 24 గంటలు ఉంటున్నాయి అనుకున్నా టైం.
1: యు హావ్ 24 అవర్స్ ఆఫ్ టైం.
0: కానీ నీకు ఎక్కడ వ్యవధిక్కుతోంది?
1: బట్ వేర్ డు యు ఫైండ్ లీజర్?
0: ఎంతమంది ఎన్ని అప్లికేషన్లు వేస్తున్నారు?
1: పీపుల్ అప్లై, సబ్మిట్.
0: ఇది కావాలని ఒకటి, అది కావాలని ఒకటి, ఇది కావాలి, అన్ని కోరికలంతా నీకు అప్లికేషన్లుగా పంపుతున్నారు.
1: పీపుల్ సబ్మిట్ సో మెనీ అప్లికేషన్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఇవన్నీ ఎప్పుడు మీరు చూస్తున్నారు?
1: వెన్ ఆర్ యూ గోయింగ్ టు?
0: ఎప్పుడు మీరు జవాబు ఇస్తున్నారు?
1: వెన్ యూ రిప్లై?
0: ఎక్కడ మీకు వ్యవధి ఉంటుంది?
1: ది టైం.
0: ఇంత వ్యవధి లోపల కూడా ఎంత ఆనందంగా ఉంటుంటావు.
1: విత్ ఆల్ బిజీ షెడ్యూల్ గెట్ యువర్ హ్యాపీ.
0: కాబట్టి ఎప్పుడు చూసినా మేము రెండు జాబులు చదివేటప్పటికే చాలా నొప్పి వచ్చింది.
1: వి గెట్ టైర్డ్ ఇఫ్ యు రీడ్ టూ
0: లెటర్స్. ఇన్ని చదువుకుంటూ, ఇన్ని దానికంతా రిప్లై ఇచ్చుకుంటూ, ఇన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఇదే దైవత్వానికి మూల కారణం.
1: యు రీడ్ సో మెనీ లెటర్స్, యు రిప్లై సో మెనీ లెటర్స్, యట్ యు ఆర్ సో హ్యాపీ బ్లిస్ఫుల్. దట్ ఈస్ డివినిటీ.
0: అది హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: ఇది నా ఆనందం అని చెప్పి నేను చెప్పుకోవటం లేదు.
1: This is not the blissful state.
0: మీ ఆనందాన్ని మీకు ఇచ్చే కోసమని నేను ఇంత పాకలాడుతున్నాను.
1: భగవాన్ గివ్స్ యువర్ ఓన్ బ్లిస్ఫుల్ స్టేట్, ఒరిజినల్ నేటివ్ ట్రైట్.
0: చాలా మంది అనుకుంటుంటారు బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే అంటారు.
1: మెనీ పీపుల్ గ్రీట్ స్వామి హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: యూ షుడ్ విష్ హిమ్ టు బి హ్యాపీ.
0: నేను హ్యాపీగానే ఉంటుంటాను, హ్యాపీ చెప్పనక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, యూ డోంట్ నీడ్ టు విష్ హిమ్ టు బి హ్యాపీ.
0: కనుకనే మీకు మీరు ఆనందాన్ని పెంచుకోవాలి.
1: అండ్ యూ ఆల్సో డిస్కవర్
0: యూ హ్యాపీ,
1: యూ బీ హ్యాపీ.
0: అంతేకాని నీవు దాన్ని మరొకరికి అందించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు విష్ ఎనీబడి టు బీ హ్యాపీ స్పెషల్లీ.
0: ఈ విధమైన ఆనందాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు మేక్ యువర్ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ ఆనందం ఏ పదార్థంతోనో మనకు లభించదు.
1: అండ్ యూ డోంట్ గెట్ అవుట్
0: ఏ కార్యం చేత మనకు లభించదు.
1: అవుట్ ఆఫ్ ఎనీ
0: ఏ సాధన చేత మనకు లభించదు.
1: స్పిరిచువల్ పాత్
0: ఏ విధమైన మార్గంలోనో మనకు లభించదు.
1: నో అదర్ పాత్ కన్ఫర్స్ బ్లెస్.
0: దైవ ప్రేమ చేత మాత్రమే ఈ ఆనందం అంతా లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ లవ్ దట్ కన్ఫర్స్ బ్లెస్.
0: ఆ ప్రేమ ఎందే సర్వము ఆవిర్భవిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ లవ్ దట్ లైస్ ఎవ్రీథింగ్.
0: దైవాన్ని ప్రేమించినటువంటి వాడికి ఏనాటికి చెరుపు లేదు.
1: ఇఫ్ యు లవ్ గాడ్, యు నెవర్ ఫెయిల్ ఇన్ ఎనీ టాస్క్.
0: నమ్మక చెడిన వారులు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు, లేరు, లేరు.
1: There are people who might have failed for lack of faith, but people with strong faith never fail.
0: నమ్మకని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నారు మానవుడు.
1: It's only faith that will give you.
0: దైవాన్ని నమ్మకపోతే పోని, తనం తానైనా నమ్మాలి.
1: You may not trust God, but you should have faith.
0: తన తాను నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మోడర్న్ మ్యాన్ హాస్ నో ఫెయిత్.
0: దీనికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పోస్ట్ నుంచి వస్తుంది? ఏ టెలిగ్రామ్ నుంచి వస్తుంది? ఏ బంధువుల నుంచి వస్తుంది? ఏమీ రాదు.
1: ఇంపాసిబుల్.
0: ఈ ఆనందం తన నుంచి ఆవిర్భవించాలి.
1: బ్లెస్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే తన నుంచి ఆవిర్భవించుకోవడానికి ఈ ఆనందానికి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: టు బి బ్లిస్ఫుల్ స్టేట్ వీ హావ్ టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం పొందలేని స్థితి ఏది లేదు.
1: ఇఫ్ యు హావ్ గాట్ దట్ లవ్ వన్ ప్రిన్సిపల్
0: ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
0: ఇలాంటి ప్రేమాన్ని మనం ఈనాడు మొదలుపెడుతున్నాం.
1: వి హావ్ గివెన్ అప్ దట్ సార్ట్.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి ఒక ప్రేమల కోసం ప్రాకులాడుతున్నాం.
1: వి ఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ మెటీరియల్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ బెనిఫిట్స్ అండ్ కంఫర్ట్.
0: ప్రవృత్తి లక్షణాలే.
1: దట్స్ ఆల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: కాదు, నిజమైన ప్రేమ నివృత్తి లక్షణమే.
1: ద ట్రూ లవ్ వాంట్స్ యు టు టర్న్ ఇన్ వర్డ్.
0: అది నివృత్తి నుండి ఆవిర్భవిస్తుంది ఈ యొక్క లవ్.
1: అండ్ లవ్ ఎమనేట్స్
0: ఇదంతా ప్రవృత్తి లవ్ అంత లస్ లస్ లస్.
1: The external love is lust and lust.
0: Love is flower, gulabi.
1: Love is like a flower, rose flower.
0: Lust is thorn.
1: Lust is the thorn.
0: Without thorn, there is no flower.
1: Without thorn, there is no flower.
0: Kani thorn touch cheyadu.
1: Don't touch the thorn.
0: Flower ni cut cheyi.
1: Pluck the flower.
0: Arpitam cheyi.
1: Yes, surrender, offer it.
0: Bhagavantuniki arpitam kavali.
1: Offer it to God.
0: Ye vidhanga arpitam kavali.
1: How do you offer?
0: Ye hrudayamulo sagithuvi isa naaku.
1: Oh God, that heart you have given me.
0: మహిళ దానిని అర్పించు మహితమూర్తి.
1: I offer it back to you.
0: మరగ వేరేమి తెచ్చు నీ పాద అర్చనకును.
1: What else can I give in worship offer you?
0: అర్పించు అందుకోవయ్యని ఆ విధంగా సరెండర్ కావాలి.
1: Oh God, I give your own property as an offering to you.
0: నీ హృదయ పాత్రలో ఉన్నటువంటి యొక్క నీరును సముద్రంలో ఏ విధంగా కలిపినావో.
1: Just as the water present in the heart is merged back in ocean.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను భగవత్ ప్రేమతో లీనం చేయి.
1: Love within you has got to be merged in the divine love.
0: రెండు ఏకమైపోతాయి.
1: Get both of them get unified.
0: ఆ ఏకత్వమే నిజమే. ఆనంద తత్వం.
1: అండ్ దేర్ యూనిటీ లైస్ ద ప్లేస్.
0: ఏకత్వంలోనే చాలా ఆనందం ఉంటుండాలి.
1: అండ్ దేర్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: అందరూ ఏకంగా ఉంటుండాలి, ఐకమత్యంగా ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు, వాలి సుగ్రీవులు.
1: ద టూ బ్రదర్స్ వాలి అండ్ సుగ్రీవులు.
0: ఇద్దరు కూడా ఐకమత్యం లేకపోవడం చేత ఎన్ని అవస్థలు గురి అయ్యారు.
1: దే లాక్డ్ యూనిటీ, సో దే సఫర్డ్ ఎ లాట్.
0: ఇంకా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీరి ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: యు ఆల్సో నో రావణ, కుంభకర్ణ, విభీషణ, దే ఆర్ బ్రదర్స్.
0: కానీ వీరి లోపల ఒకరికొకరు ఏమాత్రం కూడా కుదురుకలేదు.
1: బట్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో
0: ఎమిటీ. అనేక అవస్థలు గురి అయిపోయారు.
1: సఫర్డ్.
0: పాండవులు 5 మంది ఉంటున్నారు.
1: పాండవ సర్ 5.
0: కానీ ఈ పాదం ఉండవు లోపల ఒకరికొకరు కలతలు వచ్చినప్పటికీ ఐకమత్యం వీడలేదు.
1: నో దేర్ ఆర్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ దెమ్, బట్ దే హావ్ నాట్ గివెన్ అప్ దిస్ యూనిటీ.
0: కానీ అందరూ ఐకమత్యంగా జీవిస్తూ వచ్చారు.
1: దే స్టూడ్ యునైటెడ్.
0: కనుకనే వారి కీర్తి అంతా కూడా జగత్ వ్యాప్తిగా ఆవించింది.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫేమ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుక ఐకమత్యం చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈనాడు మన భారతదేశంలో 95 కోట్ల మంది జీవరాశులు ఉంటున్నారు.
1: దేర్ 95 crores పాపులేషన్ ఇన్ భారత్.
0: వీళ్ళందరూ ఒక్కటైపోతే ఈ దేశాన్ని ముట్టేటువంటి వాడే లేదు. అంత స్వర్గంగానే
1: మార్చుకోవచ్చు. In this country can be transformed into very heaven itself.
0: Anta enmity enmity enmity enmity.
1: Where is unity? Enmity only everywhere.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు.
1: దేర్ నో యూనిటీ, దేర్ నో ప్యూరిటీ, దేర్ నో డివినిటీ.
0: కనుకనే అందులో ఏమాత్రం స్థలం ఖాళీగా ఉండటం చేత ఎనిమిటీ పోయి కూర్చుంటోంది.
1: బికాస్ ఇట్స్ ఎంప్టీ దేర్, ఎనిమిటీ సిట్స్ అండ్ ఆక్యుపైస్ ద ప్లేస్.
0: ఖాళీగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎంప్టీ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుని ఆనందంగా అనుభవిస్తామని ఈ ఎంప్టీ చేరిపోతుండాలి.
1: అండ్ దేర్ ఫర్ ఎనిమిటీ ఫైండ్ ది ఎంప్టీ స్పేస్ అండ్ ఆక్యుపైస్ దట్ ఆల్సో.
0: ఇలాంటి మానవుడు ఎనిమిటీకి హృదయంలో స్థానం ఇస్తున్నాడు, కానీ ప్రేమకు కానీ, యూనిటీ కానీ, ప్యూరిటీ కానీ, డివినిటీ కానీ హృదయంలో స్థానం ఇవ్వటం లేదు.
1: మ్యాన్ ఈస్ గివింగ్ ఎ ప్లేస్ ఫర్ ది ఎనిమిటీ టు sit there in his heart, not for love, not for peace, not for friendship, not for sacrifice.
0: Mottu mottu manavudu hrudayamlo sthanam ivvasindi okka daniki ade prema tattvam.
1: In fact we should give place for love to be seated in our heart.
0: Ee seat kudanu okka single seat e double seat kaadu.
1: The heart is a single seat but not double seat.
0: Not musical chair.
1: Not musical chair.
0: Okke chair e.
1: Only single chair.
0: Aa chair lopala okka premanu kurchobetti evaru aa daggara raavadaniki veelledu.
1: Let love be seated there in the single chair.
0: Andaru daanni anubhavinchukuntu pothuntaru.
1: And then people will go there after.
0: అప్పుడే దీనికి తగినటువంటి కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ గెట్
0: మానవుడిగా పుట్టినందుకు, మానవుడిగా పెరిగినందుకు, భక్తుడిగా జీవించినందుకు త్యాగాన్ని మనం పూనాలి.
1: Having been born, having been grown as a human being, we should sacrifice.
0: కానీ ఈనాటి యొక్క భక్తి కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది.
1: The modern devotion is artificial.
0: ఏమిటి ఈ ఆర్టిఫిషియల్ డివోషన్?
1: వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్ డివోషన్?
0: బయట ఒకటి, లోపల మరొకటి.
1: దే సే సంథింగ్ అవుట్ సైడ్, దే డూ సంథింగ్ డిఫరెంట్.
0: సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: తనను తాను మోసం చేసుకున్నట్టుగా ఉంటుంది.
1: యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్.
0: తన దాన్ని తాను కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు అఫోర్డ్
0: తన గౌరవాన్ని తాను నిలుపుకోవాలి.
1: యూ హావ్ టు మెయింటైన్
0: యువర్ మానవత్వాన్ని తాను సంరక్షించుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ హ్యూమన్ నేచర్.
0: ఇలాంటి మానవత్వంతో కూడినటువంటి ఒక జీవితత్వాన్ని ఎక్కడ కూడా లభించదు.
1: ది హ్యూమన్ వాల్యూ,
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ఈ యొక్క మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: ది హ్యూమన్ వాల్యూ, ది ఎగ్జాల్టెడ్ హైట్స్ అండ్ నోబిలిటీ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద పాస్ట్ మెరిటోరియస్ డీ.
0: అందరికీ లభించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి.
0: ఈ కష్టం లోపల మనకు సుఖాన్ని కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ డిఫికల్టీస్.
0: ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు.
1: ఈచ్ వన్ హ్యాస్ టు ఫేస్ వన్స్ ఓన్
0: డెస్టినీ. కానీ ఎవరి పుణ్యం కూడా వారు అనుభవించక తప్పదు.
1: ఈచ్ వన్ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ మెరిటోరియస్.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పాపనను వరియేచ్చినన్న.
1: సచ్ ఎ గ్రేట్ రామ హ్యాడ్ టు క్రై బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మదర్ సీత.
0: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: హూ కెన్ డిసైడ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ వాట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యు హావ్ టు ఫేస్.
0: అలనాటి పాండవులు ఆకులను వేసి అలవిపాలైపోయిరన్న.
1: మైటీ పాండవస్ హ్యాడ్ టు ఈట్ ది లీవ్స్ ఇన్ ది ట్యూబర్.
0: ఆ కష్టముల చేతనే సుఖము లభించింది వాళ్ళకి.
1: అండ్ దే కుడ్ హావ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ ఓన్లీ.
0: కష్టం లేకుండా సుఖం మనకు ఎవరికి ప్రాప్తించదు.
1: దేర్ కెనాట్ బి ప్లెజర్ వితౌట్ పెయిన్.
0: కష్టానికి మనం సిద్ధంగానే ఉండాలి.
1: వి షుడ్ బి రెడీ ఫర్ ట్రబుల్.
0: సుఖాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: దెన్ యూ కెన్ థింక్
0: నెక్స్ట్ సుఖం సుఖం సుఖం సుఖం అని ఆశిస్తూ రావాలి.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ హ్యాపీనెస్.
0: ఈనాడు అమావాస్య అనుకుంటే అయ్యో అమావాస్య వచ్చింది అని మనం చింతించరాదు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ డార్క్ నైట్.
0: టుమారో రేపటి దిన నుంచి మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది.
1: టుమారో ద ఫుల్ మూన్ లైట్ స్టార్ట్స్.
0: అమావాస్య లేకుండా మూన్ లైట్ మనకు రావడానికి వీలు లేదు.
1: సో డార్క్ నైట్ యూ కెనాట్ హ్యావ్ ఫుల్ మూన్ నైట్.
0: కనుక మనం కష్టంలో సుఖం ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ హ్యాపీనెస్.
0: నసుకార్ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ కెనాట్ హ్యావ్ హ్యాపీనెస్
0: సుఖం నుంచి. సుఖం లేదు కష్టం నుంచినే సుఖం ఉంటుండాలి.
1: యూ కెనాట్ హ్యావ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: కనుక మనం సుఖం నుంచి మనం సుఖం పొందాలని ఆశిస్తున్నాం ఇది చాలా పొరపాటు.
1: వీ వాంట్ టు హ్యావ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్ ఇట్స్ ఇంపాసిబుల్.
0: పెయిన్ నుంచినే మనం ప్లెజర్ అనుభవించాలి.
1: గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ద పెయిన్.
0: కనుక ప్రేమ చేతనే మనం భగవంతుని ధ్యానించి పూజించి అనుభవించి ఆరాధించి ఈ ప్రేమతత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు వర్షిప్, వీ హావ్ టు మెడిటేట్, వీ హావ్ టు ఫాలో గాడ్ విత్ లవ్.
0: అయితే నీవు కూడా ప్రేమ స్వరూపుడు అయినప్పటికీ ఆ నిజతత్వాన్ని గుర్తించేంత వరకు ఈ మార్గాన్ని మనం అనుసరించవలసింది. ఈ సాధన మనం చేయవలసింది.
1: దో యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటిల్ యు అండర్స్టాండ్ యువర్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు హావ్ టు నెసెసరీలీ ఫాలో.
0: నీవు బెంగళూరు పోవాలని ప్రయాణం చేయనావు.
1: యు వాంట్ టు గో టు బెంగళూరు.
0: బెంగళూరు పోయేంత వరకు నీ ప్రయాణం సాగవలసింది.
1: అంటిల్ యు రీచ్ ది డెస్టినేషన్ యు హావ్ టు కంటిన్యూ.
0: బెంగళూరు పోయిన తర్వాత ఇంకా నీ ప్రయాణం నీవు నిలిపెట్టే.
1: అండ్ దేర్ యు కెన్ స్టాప్ ట్రావెలింగ్ ఫర్దర్.
0: అంతవరకు మాత్రం మనం సాధన చేయవలసింది.
1: టిల్ దెన్ యు హావ్ టు ఫాలో.
0: సేవలు చేయవలసింది. గ్రామ సేవల్లో మనం పాల్గొనవలసింది.
1: సర్వ్ ఇన్ విలేజ్.
0: అన్నింటి ఎందు మనం ఉండాల్సింది.
1: వి హావ్ టు పార్టిసిపేట్.
0: కానీ ఈనాడు కొంతమంది చెప్తుంటారు, స్వామి ఈ చిన్న వయసు లోపల ఎందుకు ఈ భక్తి ప్రపత్తులంతా.
1: సమ్ సే స్వామి వై వన్ నీడ్స్ టు బి డివోటెడ్ ఎట్ ఎన్ ఏంగేజ్.
0: ఏదో రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా కూర్చొని ఏదో భగవంతుని స్మరించవచ్చు అనుకుంటారు.
1: వి కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వై నౌ.
0: ఏమిటి అప్పుడు చేస్తారా?
1: వాట్ ఇస్ దట్ యు డు?
0: పద పదవంతు కింకరులు పాసిబుల్ ఆగడి వేళ.
1: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ వాంట్ యు టు హరీ హరీ యు.
0: దబదబ బయట పెట్టి మీకు లాభం లేదని చెప్పు వేళ.
1: బాడీ ఇస్ కెప్ట్ అవుట్ సైడ్ ద హౌస్ మీకు గివింగ్ అప్ ఆల్ హోప్స్.
0: లవలవ భార్య బిడ్డలు ఏడ్చివేడ.
1: అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ క్రై.
0: తరమా హరినామం స్మరింప ఈ ధరం.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్?
0: అప్పుడు అవను చింతించేది.
1: డు యు థింక్ ఆఫ్ గాడ్ దెన్?
0: సాధ్యమవుతుందా?
1: ఇట్ పాసిబుల్?
0: ఈ వయసు నుంచి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: సో యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఆ విధంగా చేసుకోవాలి. కానీ ఏదో రిటైర్డ్ అయిన తర్వాత స్మరిస్తానంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏమవుతావు?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆఫ్ రిటైర్మెంట్? వైట్ ఇస్ ద గ్యారంటీ దట్ యు లివ్ దేర్ ఆఫ్టర్?
0: లైఫ్ టైం లోపలనే నీవు ఉద్యోగ టైంలోనే చేయలేనప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు?
1: ఇఫ్ యూ డోంట్ వర్క్ నౌ రైట్ ఇన్ సర్వీస్, వాట్ డూ యూ డూ ఆఫ్టర్ రిటైర్?
0: అందుకోసమని మిలిటరీ లోపల కూడా మొట్టమొదట రిక్రూటింగ్ అని పెట్టేస్తారు.
1: సో ఇన్ మిలిటరీ దేర్ ఇస్ రిక్రూట్మెంట్ ఫస్ట్.
0: మొట్టమొదట ఈ సైన్యంలో మనం ప్రవేశించిన తర్వాత
1: వెన్ యు జాయిన్ ఆర్మీ,
0: ఆ రిక్రూటింగ్ మన ప్రయత్నం పూర్వకంగా సాధన చేయాలి.
1: అండ్ యూ మస్ట్ బి రిక్రూటెడ్ ఇన్ టు ది ఆర్మీ.
0: అయిన తర్వాత నీ చేతికి తుపాకీ ఇచ్చి ముందుకు నీకు పంపుతాడు.
1: ఆఫ్టర్ దాట్ దే విల్ గివ్ యు గన్ అండ్ ఆస్క్ యు టు
0: గో. ఆ యుద్ధం చేయడానికి నిన్ను పురికొల్పుతాడు.
1: యు ఆర్ రెడీ టు
0: ఫైట్. ఎవరితో యుద్ధము?
1: విత్ హూమ్? మరి
0: యుద్ధం అంతా కూడా దుర్మార్గంతో యుద్ధం చేయాలి.
1: యు హావ్ టు ఫైట్ విత్ వికెట్
0: పీపుల్. దుష్టగుణాలతో యుద్ధం చేయాలి.
1: యువర్ వికెట్ క్వాలిటీ.
0: దుర్భావంతో యుద్ధం చేయాలి. దుష్టంగంతో యుద్ధం చేయాలి. అప్పుడే మన సత్సంగము సత్వవర్తనామంలో అభివృద్ధి అవుతుంది.
1: To fight against the bad deeds, bad thoughts and bad company.
0: Bad sangamne man cheyakudu. Run away from bad company.
1: Run away from the bad company.
0: Appude mana jeevitham saarthakam avutundi.
1: Then your life will be redeemed.
0: కనుకొని మనం కంపెనీ లోపల కూడా మన యొక్క మంచి చర్యలు కూడా ఉంటున్నాయి.
1: అండ్ సో గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ అవర్ కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: టెల్ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో అలాంటి యొక్క తత్వాన్ని పొందుతావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: సత్సంగాన్ని చేరండి.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: సత్ప్రవర్తనలో మునగండి.
1: హావ్ గుడ్
0: సత్సంగాన్ని సల్పండి. సన్మార్గంలో ఉండండి. సత్చింతన చేయండి. సద్వేషం యొక్క లీనం కాండి.
1: డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ డీడ్స్. And then join God.
2: Bina suka shanti nahi.

చేయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలువగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్ బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ వన్ కెన్ ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ గోల్డెన్ కౌస్ One can even count the number of the living beings, but yet to control the senses, the body, and to turn inward and to maintain the state of equanimity is not possible.
0: Parama pavanamaina bharatavaniyandu sahanamannade manaku chakkadanamu వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నం మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వేష విచిత్ర

0: in this sacred land of Bharat, it is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prati Manavudu Tana Paripurnatvani Guttinche Nimittamai Aneka Vidhamulaina Prayatnamulu Salaputunnadu.
0: Every man has been making a sincere attempt to attain this state of perfection, totality.
1: Atti paripurnatvanni ponde nimittamai manavudu aacharinchetuvanti aacharanake sampurnamu ani chepparu anaga purnamainatuvanti dini dinini samskruti ani kuda chepparu.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: కనుక మానవుడు తన సంస్కృతిని, తన పవిత్రతను, తన శీల సంపత్తిని కాపాడుకునే నిమిత్తమై అనేక పవిత్రమైన కార్యముల్లో పాల్గొనవలసి వస్తుంది.
0: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్ టు అప్హోల్డ్ ద కల్చర్ అండ్ ఆల్సో హిస్ క్యారెక్టర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమయందే మనము జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: Man has lost this sacred love, having been totally indulged in hatred and also pomp and show and jealousy. He has developed of late the demonic temperament and ruined his own life.

0: ವೀರಸುತುಡ.
1: ಓ ಸನ್ ಆಫ್ ಭಾರತ್, ಲಿಸನ್ ಟು ದಿಸ್. ದ ಗ್ರೇಟ್ನೆಸ್ ಆಫ್ ಎನಿ ನೇಷನ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಅಪಾನ್ ಇಟ್ಸ್ ಕಾಂಡಕ್ಟ್ ಮೊರಾಲಿಟಿ. ದ ನೇಷನ್ ವಿಲ್ ಲೂಸ್ ಇಟ್ಸ್ ಗ್ಲೋರಿ, ಯುನೀಕ್ನೆಸ್, ಇಫ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಮೊರಾಲಿಟಿ. ಇಟ್ ಈಸ್ ದಟ್ ನೇಷನ್ ದಟ್ ಹೋಲ್ಡ್ಸ್ ಆನ್ ಟು ಇಟ್ಸ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್.
0: ಈ ನಾಟಿ ಮಾನವನಿಯನ್ನು ನೀತಿ ಅನ್ನುವಂಥದ್ದು ಏಮಾತ್ರ ಕೂಡ ಮನಕು ಗೋಚರಿಸಿಟಂ ಲೇದು.
1: Man today has no trace of morality.
0: ಆ ನೀತಿಯೇ ಲೇಕುಂಡಿನ ಈತನು ಮಾನವ ಜಾತಿಯೇ ಕಾಡು.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: ಕನಕ ಮಾನವನಿಗಾ ಮನಂ ಬ್ರತಕವಲನನ್ನ ನೀತಿನ ಪ್ರಧಾನಮೈನಟುವಂಟಿ ಜ್ಯೋತಿಗಾ ಮನಂ ವೆಲಿಗಿಂಚುಕೋವಾಲಿ.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: ಕನಕ ಈನಾಟಿ ಮಾನವತ್ವಾನಿಕಿ ಪ್ರಧಾನಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಆರೋಗ್ಯಮು ನೀತಿಯೇ.
1: The main health of man depends on the character, the morality.
0: ಭೌತಿಕಮೈನ ಲೌಕಿಕಮೈನ ಪ್ರಾಕೃತಮೈನ ಈ ಯೊಕ್ಕ ಭೌತಿಕ ಜಗತ್ತಿನಕು ಈ ದೇಹಮೇ ಪ್ರಧಾನಮನೆ ಲಕ್ಷ್ಯಾನ್ನಿ ಪೂನುಕೋಕೂಡದು.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు ఆత్మ అనేటువంటి రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కాని లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: We should not go by this body alone.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: We have to go by the standards of character.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతయు కూడాను వెతికి చూచినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకని మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: ఏమిటి ఈ మనసు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: Everyone should recognize, inquire deep enough into the nature of the mind.
0: What is mind anaga? It does not matter antaru.
1: If we put a question, what is mind? The answer is, it does not matter.
0: What is matter ante? Don't mind antadu.
1: If you say, what is matter? They say, don't mind.
0: Idi aa manavudu telusukovatamu.
1: Is that what you know?
0: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni motta motta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: పంచభూతములను కలిగినటువంటి యొక్క దేహమే ఈ మానవత్వానికి ప్రధానమైన భావించరాదు.
1: We should not consider this body as the main one, composed of the five elements.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ ఇంగ్రీడియంట్స్, కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడా ఆత్మ యొక్క అంశములే.
1: These are the parts or the sparks of Atma, the spirit.
0: దీనినే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is just the spark of the divine.
0: మనస్సు అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే.
1: Mind is the part of the spirit.
0: కేవలం బండల్ ఆఫ్ డిజైర్స్ అని మనం భావించరాదు.
1: We should not consider mind as the bundle of desires.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: భౌతికమైన జగత్తునకు భౌతికమైన జీవితమునకు ఇది బండల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పార్లెన్స్ వీ కెన్ సే మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
0: కానీ బండల్ ఆఫ్ డివినిటీ.
1: బట్ ఇట్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ ద బండల్ ఆఫ్ డివినిటీ.
0: ఈ డివినిటీని మనం పొందాలంటే ఏం కావాలి?
1: టు అటైన్ డివినిటీ వాట్ డు యు రిక్వైర్?
0: మొట్టమొదటి మానవత్వంలో ఒక ఐకమత్యం అత్యవసరంగా సాధించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ we should achieve unity among us.
0: ఐకమత్యమే మానవ సంస్కృతి.
1: In unity lies our culture.
0: దీని యొక్క క్రియారూపమే మానవుని యొక్క ప్రధానమైన కర్మ ఆదర్శము.
1: The unity must be expressed in our activity.
0: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సాధించగలడు.
1: With the unity existing, he can achieve any lot.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కానీ ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హ్యాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఈజ్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికొడును భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని, ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద స్టేట్.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు, నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: న పుణ్యం న పాపం, నసౌఖ్యం నదుఃఖం, నమేధాన యజ్ఞం, సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే,
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ,
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు. మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity.

0: ఆనందాన్ని మనం పొందవాలంటే లోకములో భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ if you go by the feelings of diversity or plurality.
0: Mukhyanga manam aarogyame mahabhagyam ani bhavistunnaru.
1: We consider health as wealth.
0: Nijame aarogyam moolam uttamam adi uttamainatundi.
1: Yes, health is truly essential.
0: Aanandane neevu sadhiste aarogyam chanamlo neevu pondagalagu.
1: When once if you are blissful you can be healthy.
0: Kanaka manavattam lopala aanandam anetundi daivam nunchine manam pondali.
1: The state of bliss could be had only from God.
0: Edo dhanam nunchi padavi nunchi adhikaram nunchi aanandanni pondavachunni bhavistunnaru.
1: You think that you can afford to be happy or blissful because of property or position or authority.
0: Ee adhikaram nunchi manaku aanandam chikkadu.
1: You can never be blissful by occupying.
0: Ee aanandam anetundi unity in diversity.
1: You can be blissful by observing unity in diversity.
0: దానించినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ ఎన్ని సౌకర్యాలు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ పారాడాక్ మెడిసిన్ కానీ ఇంకా నర్సెస్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్, దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్, they feel that they belong to
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్ ధనాశతో కానీ మరి వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వీ డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యుల్ బి ఇన్ ఎ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
1: ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ బిజినెస్ సెంటర్.
0: అది ఏ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
1: And that is the worst of the sins that we find day by day.
0: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
1: There cannot be greater sin than this.
0: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చును కదా.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
1: Well, how can you have a cure?
0: కనుక ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఔషధాన్ని అందించాలి.
1: Therefore the one who aspires health should be blissful and share.
0: వారి దగ్గర ఏమాత్రం కూడా ధనమును ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనమును నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఈజ్ అ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మనీ నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికీ నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
1: The jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయబోతుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి
1: you have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి యగును అది భద్రత యగును.
1: Therefore if you develop the spirit of unity and love that ensures the safety and security.
0: కనుక మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి

0: పెట్టుకోకూడదు.
1: Therefore we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: Asuyaku muguru kodukulu.
1: The mother of jealousy has three sons.
0: Adi ye kamamu, krodhamu, dveshamu.
1: The three sons are kama, the desire.
0: Ye Asuya, Anasuya, iddaru kodulu, sisters.
1: Therefore the jealousy,
0: Asuya,
1: and hatred are sisters.
0: Karukune manamu అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు. అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: నేచురలీ ద బ్యాడ్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్
0: ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activity.
0: మంచి దానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity, you should extend all cooperation.
0: కనుకని నేను ఇట్టి కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: భగవాన్ విల్ నెవర్ గో బ్యాక్వర్డ్ ఎట్ ఎనీ టైం.
0: చాలా మంది బీదలు, దిక్కులేని ఇంటివారు, దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యంను చెడగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: You find many poor people, the forlorn, the totally neglected people. Who are suffering because of
0: one hospital main gate varaku kuda raani varu.
1: They cannot have even approached the main
0: gate. Intakante paapam marakutunda?
1: Do you think that it is a problem at all?
0: Kanukane itti variki taginatvanti oka free prati manavudi kudanu avasaram ande tatti nen cheyalani aasa.
1: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer sections.
0: Intiye kaadu aarogyam anetundi maroka vaipuna.
1: And health maintenance.
0: కానీ ఆనందమున కూడా ఒక విధమైనటువంటి జలం చాలా అవసరము.
1: అండ్ ఫర్ దిస్ బ్లిస్ ఆల్సో ఇట్ ఇస్ ఎసెన్షియల్.
0: నా ప్లాన్ ఎందుకంటే చాలా పెద్దదిగా పోతుండది.
1: భగవాన్స్ ప్లాన్ ఇస్ సో హై అండ్ వాస్ట్.
0: ఎంత పెద్దదిగా పోయినప్పటికీ ఇది అల్పమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో నో లో ఎట్ ఎనీ టైం.
0: ఇది విజయాన్ని పొందింపజేస్తుంది.
1: అండ్ ఇట్స్ బౌండ్ టు బి విక్టోరియస్ అండ్ సక్సెస్ఫుల్.
0: మన భారతదేశంలో మంచి కార్యానికి పూనుకుంటే ఏది మనకు తక్కువ లేదు.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
1: We don't have individuals who do.
0: మంచి కార్యానికి నీవు పూనుకో, తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: Start doing anything good task, the rest will follow.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: Rama was in search of Sita. He went to Lanka.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
1: And Sita is the very embodiment.
0: ఈ ప్రజ్ఞానమును సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: Rama, the one of awareness, is in search of Sita, the spiritual awareness.
0: కోతులు సహాయం చేశాయి, ఉడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ గోస్ ఆన్ పోస్ట్ పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: The today's action will give you refinement tomorrow.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: అండ్ దిస్ కల్చర్ దట్ యు హావ్ టుడే విల్ లీడ్ యు.
0: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: అండ్ ది సేక్రెడ్నెస్ విల్ ఎర్న్ ఆల్ ద నీడెడ్.
0: అది ఏ మహాభాగ్యము.
1: అండ్ దాట్ ఈస్ ది.
0: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
1: సో వీ షుడ్ డిసైడ్ టు డూ గుడ్ యాక్టివిటీ.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సేక్రెడ్ మోమెంట్.
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
0: ఏ రీతిగా తన ప్రాణాలను నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్.
0: కనుకనే వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీళ్లు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుకనే ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను
1: Let it be very difficult. Let it be a stupendous, magnificent task. భగవాన్ హ్యాస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్
0: ఈ కృష్ణా నీరు
1: మద్రాస్
0: కృష్ణా నీరు గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి
1: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్ గోదావరి వాటర్ దట్ హెస్ బిన్ వేస్టెడ్ హెస్ గెట్ ఇన్ టు ఓషన్
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది
1: యు ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ
0: ఈ రాయలసీమని బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు
1: పీపుల్ సే ద రాయలసీమ ఇస్ ద బ్యాక్వర్డ్ పార్ట్
0: బ్యాక్ అనగా బీఏసీకే బ్యాక్
1: బీఏసీకే బ్యాక్
0: బి బళ్ళారి ఏ అనంతపురము సి కడప కే కర్నూలు
1: బ్యాక్వర్డ్
0: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నారు
1: భగవాన్ డిసైడెడ్ టు సప్లై వాటర్ టు ఆల్ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్
0: దీనికి సందేహమే లేదు
1: డోంట్ డౌట్ ఇట్
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డెవలప్
0: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్
0: తనపైన తనకే నమ్మకం లేదు
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్
0: ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని ఎందు
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్
0: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్
0: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks
0: jantu naam narajanma durlabham
1: the human life is rarest of all
0: aa durlabham anetundi dento neevu sadhinchagalavu
1: how do you know it's rare
0: paropakara sambandhamainatundi margamlo palgonu
1: by participating in the service activities
0: hastamu ichinadi enduku telusa
1: you know why hands are given
0: annam bhujinchutaka
1: only to partake food
0: kaadu kaadu
1: no
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్
0: అన్నయ్య మింగుటక
1: ఇస్ ఓన్లీ సింప్లీ టు స్వాలో
0: కాదు కాదు దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ ను మనం ప్రయత్నపై పూర్వకంగా సాధించాలి
1: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
0: కనుకనే మనకి ఇచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి
1: ఆల్ ద సెన్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూస్డ్
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ
1: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకన్ బై బుద్ధ
0: ఎంతో చదివాడు ఎంత చదువులో చదివాడు ఎంతమందినో పెద్దలను దర్శించాడు వారి బోధనలంతా విన్నాడు కట్టగడ్డకి మనసు విసుగెత్తింది భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రము గామించుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనం
1: ఫైనల్లీ థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్
0: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి
1: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్
0: చేతులతో మంచి పనులు చేయాలి
1: విత్ ఆల్ దిస్ హ్యాండ్స్ డు
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి
1: లిసన్ టు గుడ్ థింగ్స్
0: నోటితో మంచి పలుకులు పలకాలి
1: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్
0: సాఫ్ట్ అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
0: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
1: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్
0: హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్
1: హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్
0: సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్
1: సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్
0: థింక్ నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్
1: థింక్ నో ఈ విల్ థింక్ వాట్ ఈస్
0: గుడ్ దిస్ ఇస్ ది వే టు గాడ్
1: దిస్ ఇస్ ద వే టు గాడ్
0: కనుకని ఈ పంచయంత్రములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి
1: ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై ద సెన్సెస్ వి షుడ్ డెఫినెట్లీ టేక్ పార్ట్ ఇన్ ది సోషల్ సర్వీస్
0: భావం తద్భవతి అని
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద కాన్సిక్వెన్స్
0: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్ బ్యాడ్ హియర్ బ్యాడ్ టాక్ బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్ నీవు కూడా పెట్టేవిపుతావు
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: Yes, sir. Dayam chetaniki shakti lekapoyinappudu manchi palukulu paluku.
1: If you cannot do any charity, at least talk well, please.
0: You cannot always oblige. You can speak always obligingly.
1: You cannot always oblige. You can speak always obligingly.
0: Ah, palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
1: Such words are proper.
0: Kathinamainatundi palukulu.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు
1: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్
0: మనిషిని హింసించే పలుకులు
1: అండ్ వి హర్ట్ దెం హార్మ్ దెం
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది
1: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హెల్తీ బై హావింగ్
0: కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందక ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి
1: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టోటల్ కంప్లీట్ హెల్తీ హెల్త్ యు షుడ్ హావ్ ది ఫైవ్ సెన్సెస్
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ
1: మిలియనేర్ ఆర్ ఎ పాపర్
0: ధనం ఉండొచ్చును ధనం లేకపోవచ్చును
1: మే హావ్ మనీ ఆర్ నాట్
0: కానీ మాట ఉంది పలుకు ఉంది చెవులు ఉంది హృదయం ఉంది దీంతో నీవు మంచి పనులు చేయి
1: అండ్ డూ ఆల్ గుడ్ యాక్షన్స్
0: దీని వల్లనే నీ యొక్క జీవితము సార్థకం అవుతుంది.
1: ప్రేమ స్వరూపులారా,
0: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ,
1: His compassion is present in him.
0: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
1: That reason it's called హృదయ,
0: హృదయ,
1: హృదయ, the one of compassion.
0: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
1: హృదయ, the heart is full of compassion.
0: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటుంది.
1: But our heart is full of harsh feelings, harsh sentiments.
0: కాదు కాదు.
1: No.
0: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: హార్ట్ విచ్ ఫుల్ ఆఫ్ కైండ్.
0: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
1: ది కైండ్నెస్ కంపాషనేట్ హార్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, క్రిస్టియన్లో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
1: అండ్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద
0: కనుకునే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ది
0: దుర్లభం. ఇక్కడ
1: వాట్ ఈస్ రేరిటీ హియర్?
0: మానవుడు నిరంతరం కూడా అన్యాయము అక్రమము అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
1: What for his life if he spends life in sojourn full of injustice?
0: నీవు చదివిన చదువు సాత్వికంగా భావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
1: Therefore you should make use of your studies.
0: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
1: And the money that earned should be used for the benefit of others.
0: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If it's not beneficial to the community, what for is your money?
0: కనుకని ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
1: Don't think of money alone.
0: మనీ కూడా కావాల్సిందే.
1: It's also essential to
0: me. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
1: Many build hospitals spending crores of money.
0: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
1: You should never expect profits more than the investment.
0: నువ్వు చేసినావు, చేసిన దాని కొంచెం సద్వినియోగపరచుకో.
1: In fact, you did something. Make proper use of it.
0: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి దానానికి ధర్మానికి అంకితం చేయి.
1: 50% you should make use of it for the benefit of the
0: community. ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
1: You are not giving free medicine even to one patient.
0: ఈనాడు మెడిసిన్స్ కూడా ఎంత వెల ఎక్కువైపోయినాయి.
1: The medicines are very costly today.
0: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
1: believe it or not,
0: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి
1: పుట్టపర్తి
0: 10 సంవత్సరాలు అయింది.
1: 10 ఇయర్స్ పాస్ట్.
0: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
1: 70,000 పేషెంట్స్ ఆర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
0: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
1: 1 year is completed here in Bangalore.
0: Kani open heart to bypass lu kuda nu enno velu jeripinaamu.
1: Thousands of operations have been conducted here.
0: Ee vidhanga deeni kharchigani teesukunte,
1: if you go by the expenditure,
0: nelaku 100 crore rupayalu kharchu avuta undadi.
1: 100 crores are required per month.
0: Evvariki deeni vishayam teliyadu.
1: No one knows exactly what's happening.
0: Endukante oka free ga teesukoni pothunnaru mandu.
1: Because you receive free treatment.
0: Dani vela variki teliyatam ledhu.
1: They don't know the cost of medicine.
0: Kani daniki sariyinatti viluvane vesthe 100 crore rupayalu deeni kharchu avutundadi.
1: But its value amount to hundreds of crores.
0: Hundreds of crores kaadu, thousands of crores aina paravaledu, nenu ee karyanni sadinchali.
1: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
0: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
0: ఆ త్యాగే నైకే అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
1: And it is a sacrifice that will make your life immortal.
0: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
1: the same hospital,
0: బొంబాయిలో కట్టాలని,
1: దానికి
0: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
1: ఇదిగో
0: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
1: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
0: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
1: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
0: ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
1: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
0: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుండదు.
1: దట్స్ ద రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
0: Health is wealth.
1: Health is wealth.
0: Health బాగుండినప్పుడు మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you are healthy, you can achieve anything.
0: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to do his own job, work.
0: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
1: Human life is not to amass money, wealth.
0: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
1: What is it you take behind?
0: ఎవరు తీసుకుని పోడు.
1: You can't take anything.
0: మనం పోయే సమయంలో ఒక నయా పైసైనా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
1: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
0: పిటికడు మట్టి గుడలను తీసుకుని పోవటం లేదు.
1: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ఫుల్.
0: నిజంగా మట్టి గుడను మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి గుడను రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్ దేర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం ఏది తీసుకుని పోము.
1: యూ కాంట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
0: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
1: What you carry with you is the merit and the sin.
0: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
1: What you do good will follow you.
0: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెడతావు.
1: Sin will follow you.
0: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
1: Never be sinful, be meritorious.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: The merit lies in helping others. The sin is
0: help ever hurt never.
1: Help ever hurt never.
0: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
1: To the extent possible help others.
0: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడా సహాయపడాలి.
1: Human being should proceed in this.
0: మన శక్తి కొలది మనం దానం చేయాలి.
1: To the extent possible, help others.
0: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
1: This will certainly will follow you. It will never diminish.
0: ఈ దానమే లేదు.
1: There is no charity today.
0: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
1: He is stone hearted.
0: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
1: Your heart should be full of love.
0: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
1: When your heart is full of love, the whole life will be one of love.
0: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
1: Therefore our heart should be filled by love.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
1: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడం మా కర్తవ్యము.
1: Is our duty to admit all patients.
0: This is our duty.
1: Is our duty.
0: Duty is God. Work is worship.
1: Duty is God. Work is worship.
0: Kaga na duty tho nen chestunnanu.
1: Bhagwan takes
0: it. Idi okare prodbalam kani ore force kani e maatramu ledhu.
1: Is not done because of force from outside.
0: Idi na source.
1: It is Bhagwan's source, not force.
0: Kaga nenu premapurvakanga chestunnanu.
1: Bhagwan does it wholeheartedly with love.
0: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు.
1: నథింగ్ టు డు విత్
0: నా పేపర్. నా హృదయమే నా పేపర్.
1: భగవాన్స్ హార్ట్
0: నా హృదయం నుంచి అంతా ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
0: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
1: హిస్ రెడీ టు షేర్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు
0: నేను అందరి వాడను.
1: హి బిలాంగ్స్ టు
0: నాకు. ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే.
1: ఆల్ లవ్
0: నాకు. అందరిపైన ప్రేమనే.
1: ఆల్ లవ్స్ ఎవ్రీవన్.
0: కనుక ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సంధి సంబంధం.
1: లవ్ ఈజ్ ఓన్లీ కనెక్షన్. లవ్ టు లవ్.
0: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
1: అండ్ దేర్ షుడ్ బి సమ్ లిమిట్ ఫర్ దిస్ జెలసీ.
0: అమెరికా ప్రెసిడెంట్
1: ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా
0: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
1: అండ్ హి సెడ్ దట్ టెర్రరిస్ట్ షుడ్ బి కిల్డ్.
0: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
1: హూ ఇస్ ద టెర్రరిస్ట్? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్
0: జెలసీ క్రోధము ఈ రెండు కూడాను జెలసీ.
1: జెలసీ అండ్ యాంగర్ ఆర్ ద టెర్రరిస్టిక్ టెండెన్సీస్.
0: కనుకనే ప్రతి మానవుడి ఎందుకు యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: Therefore every man has this anger and jealousy.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
1: Therefore every man must kill the terroristic tendency.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then the country
0: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
1: You don't kill these traits but you kill people.
0: మనుషులను చంపకూడదు.
1: You should not kill.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: We have to kill the bad qualities within us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: And we have to foster good quality.
0: కనుకనే మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
1: So terrorist is in you.
0: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ నీవే చంపాలి.
1: And you have to kill your own terrorist within.
0: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
1: If you don't do that you are a part of terrorism.
0: ఈ జెలసీ క్రోధము రెండింటి కూడా చంపండి.
1: Jealousy and anger should be killed.
0: ఇదే నా యొక్క కోరిక.
1: That's what Bhagwan wants.
0: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
1: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
0: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విదిన్ అస్.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
0: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
1: We have to kill these bad qualities and develop kindness and compassion.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవరీవన్.
0: అంత విశాలమైన అంత పవిత్రమైన అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
1: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ వై డూ బిహేవ్ లైక్ దిస్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
1: యు బీ ది ఎంబాడీమెంట్ ఆఫ్
0: లవ్. ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

0: स्वामी यो जीवनमा म सधैँभरि तपाईँको आभारी रहनेछु. मेरो बाल विकासको कक्षाहरूमा म प्राय सोच्थे कि म कसरी तपाईँको उपस्थिति अनि चमत्कारहरू अनुभव गर्न सक्छु. तर तपाईँले मेरो जीवनको हर एक मोडमा यी प्रश्नहरूको उत्तर मलाई दिनुभयो. त्यसरी नै एकपल्ट हाम्रो विद्यालयको 15 वार्षिक उत्सवमा भिडियो प्रस्तुतिकरण गर्ने सुअवसर पाएको थियो. त्यो अवसरलाई हामीले कृतज्ञता अनि जिम्मेवारी साथ सम्पूर्ण मेहनत लगाएर पूर्ण गर्यौं. तर हाम्रो अग्रजहरूले त्यो भिडियोको स्वीकृति दिनु भएन. हाम्रो मेहनत आशा सबै चकनाचूर भयो. मैले मेरो आँसु थाम्न नसकेर तपाईँलाई प्रश्न गरे कि स्वामी किन हामीबाट यो सुनौरो अवसर लानु भयो. त्यति नै बेला अचानक मेरो नजर त्यो कोठाको ऐनाको एउटा स्टिकरमा अड्यो जसमा लेखिएको थियो वाइ फियर वेन आई एम हियर, अर्थात् मेरो उपस्थितिमा तिमी किन डराउँछौ. त्यो केही संजोग थिएन. त्यो सब शब्दहरू तपाईँले हामीलाई तपाईँको प्रेमपूर्वक आवाजमा भनेको झै लाग्यो. त्यस पश्चात हामीले दृढ आत्मसमर्पण गरेर त्यो भिडियो प्रस्तुतिकरण पूर्ण गर्यौं. त्यस पश्चात तपाईँले मेरो हर एक प्रश्नको उत्तर मलाई दिनुभयो. तपाईँको उपस्थिति सधैँ यहाँ छ मेरो दैनिक सूक्ष्मताहरूमा. मैले कल्पना गरे झै कुनै ठूलो चमत्कार त मैले पाइन, तर मेरो दैनिक जीवनमा मैले तपाईँको उपस्थिति सधैँ अनुभव गरे. स्वामी मेरो हर एक क्षणमा तपाईँ हुनुहुन्छ. तपाईँको दिव्य प्रेम अनि अनुग्रहको निम्ति म तपाईँलाई कोटि कोटि धन्यवाद अर्पण गर्दछु.
1: స్వామి, మీ దివ్య చరణాలకు నా శతకోటి ప్రణామాలు. నేను చూపించిన సన్మార్గంలో మీరు నడవండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్న శ్రీ సత్యసాయి బాబా వారి మాట నా జీవితంలో కనులారా రుజువైంది. నేను 3వ సెమిస్టర్ చదువుతున్న రోజుల్లో ఒక సర్జరీ అయిన అక్కను వాష్రూమ్కి తీసుకువెళ్లి సహాయం చేశాను. ఆమె తమ్ముడు తన కన్నీటితో మీ రుణం తీర్చుకోలేము అంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని ఆశీర్వదించారు. అదే రోజు మా నాన్నగారికి గుండెలోని 3 నరాలు మూసుకుపోయాయి అన్న వార్త వచ్చింది. భయంతో నా మనసు కంపించింది. 2024 ఆగస్ట్ 3వ తారీఖున నా యూనివర్సిటీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను అని మా అమ్మగారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. పరీక్ష పూర్తయ్యాక ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది అన్న వార్త వచ్చింది. అప్పుడు అర్థమైంది స్వామి, ఆనాడు నేను ఆ పేషెంట్ కి చేసిన సహాయం ఈనాడు మా నాన్నగారి ప్రాణాలను నిలబెట్టింది అని. స్వామి, మీరే అన్నారు కదా నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను ఆపద నుండి కాపాడుతుంది అని. మంచి చేసి ఆ మంచి మనం మర్చిపోయినా కూడా దాని ఫలితం ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని ఆనాడు నాకు అర్థమైంది. స్వామి, ఇలా నా వెన్నంటి ఉంటూ నన్ను ఇంకా నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు మీకు ఎల్లవేళలా నేను కృతజ్ఞతరాలినై ఉంటాను. ధన్యవాదాలు స్వామి, ధన్యోస్మి.
0: In countless ways, Bhagwan has nurtured, protected, and carried us through every joy and sorrow, becoming our strength in weakness, our refuge in uncertainty, and our comfort in moments of pain. This bond with Him did not begin in this lifetime alone. Though names and forms may change, His ceaseless and all-encompassing love remains eternal. And today, standing before His lotus feet, our hearts awaken to that sacred connection beyond time, beyond distance, and beyond birth itself. As this musical offering of gratitude comes to an end, may these sweet notes echo beyond this evening within us, around us, radiating His eternal presence through every thought, word and deed in our life. Kaisa ye bandhan mere sai ke sang.

ప్రాజ్ఞజనులు తప్పునే గైకొని ఒప్పును దిగద్రొక్కి దూషింతురెందరో.

కలహింతురెందరో కలుష జనులు మొదటి మూడింటనొకరీతి విధము కలదు నాలుగవ పచ్చమందు.

0: दोष न देखते सब सही मानकर कुछ सरस जन हैं सदा सराहते। दोष को दोष सही को सही कहकर कुछ बुद्धिमान हैं उद्घाटित करते। कर स्वीकार दोष को सही को कुचल बस निंदा करते हैं जो दुर्जन होते। सब सही को भी हैं दोष मानने वाले दुर्जन से भी हैं निम्न झगड़ा करते। प्रथम तीन की कोटि में है एक रीति चौथी कोटि के मनुज को देखने पर लगता दनुज बड़े भले हैं इनसे। कितनी विद्याएं सीख है क्या लाभ भाग्य लेखा कौन बदल सकता। बुरे विचार जब घुसे सर में तब बुद्धि निश्चय पथरा जाती।
1: పవిత్ర ఆత్మస్వరూపులైన విద్యార్థులారా, ఈనాడు మనమున్నటువంటి స్థితికి మనమే కారణం. మంచికి కాని చెడ్డకు కాని మనము పూర్వం చేసుకున్నటువంటి యొక్క కర్మ ఫలముల యొక్క స్వరూపమే ఈనాడు స్థితికి కారణమైనది. అదే విధముగానే భవిష్యత్తు యొక్క స్థితి మంచి చెడ్డలకు కూడాను ఈ ప్రస్తుత స్థితి యందు మనము చేయనటువంటి మంచి చెడ్డల కర్మలే వాటికి ఆధారంగా ఉంటుంటాయనే సత్యాన్ని మొదలు గుర్తించాలి.
0: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, ఆజ్ హమ్ జిస్ పరిస్థితి మే హై ఉస్కే లియే హమ్ హీ జిమ్మేదార్ హై. పూర్వ మే హమారే కియే గయే కర్మో కా ఫల్ హీ హమారీ అచ్చాయి ఔర్ బురాయి కా కారణ హై. ప్రథమతః హమే ఇస్ సత్య సే అవగత హోనా చాహియే कि भविष्य की परिस्थिति या अच्छाई अथवा बुराई के आधार वर्तमान में हमारे द्वारा किए जाने वाले अच्छे और बुरे कर्म ही हैं.
1: मानवनी యొక్క విలువ తన రూప సౌందర్యములు ఎందు కాని ఆస్తిపాస్తులు ఎందు కాని అధికార ఆడంబరములు ఎందు కాని క్షేత్ర విత్తాదులు ఎందు కాని ఏమాత్రము కూడాను విలువదు. ఇట్టి ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను మేఘముల వలె కదిలిపోవునవే కాని స్థిరమైనటువంటివిగా కానేరవు. కాని మానవుని యొక్క విలువ సత్శీలంపైనే ఆధారపడి ఉంటుంటాది. ఇట్టి పవిత్రమైనటువంటి సత్శీలమును పోషించుకునేటువంటి ప్రయత్నములో ఈనాటి యువకులు సరైనటువంటి ప్రయత్నం కొనసాగించాలి.
0: మానవ కా మూల్య ఉస్కే రూప సౌందర్యమే ధన సంపత్తిమే अधिकार और आडंबर में अथवा जमीन जायदाद में निहित नहीं है. ऐसी धन संपत्ति और जमीन जायदाद बह जाने वाले बादलों के ही समान हैं. वे कदापि स्थिर नहीं हो सकते हैं. परंतु मानव का मूल्य सच्चे चरित्र पर ही आधारित है. ऐसे सच्चे चरित्र का पोषण करने के लिए आज के युवाओं को సహీ ఉపక్రమ కర్నే చాహియే.
1: మనకు ధనకనక వస్తు వాహనాలు ఉండవచ్చును, కాని వాటితో పాటు ఈ సత్శీలం కూడాను కొంత ప్రధాన లక్ష్యం నందు దృష్టి ఎందుంచుకున్నప్పుడే మన జీవితమునకు శాశ్వతమైనటువంటి కీర్తి శాశ్వతమైనటువంటి ఆనందమే కాక జగత్తుకు కూడాను ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వారిగా నీవు రూపొందించగలవు. బుద్ధిబలము శరీర బలమును పురస్కరించుకుని విశ్వామిత్రుడు వశిష్ఠుల వారిపైన కొంత కయ్యమునకు కాలు తీసినటువంటి విషయము మీకు తెలిసిన విషయమే. కాని కట్టకడబడకు తన యొక్క అస్త్రములన్నీ కూడాను కుంఠితములైపోయినవి. తన యొక్క దేహ సంబంధమైనటువంటి బలము కూడాను క్షీణించినది. బుద్ధి యొక్క ప్రవేశము ఏమాత్రము కూడాను ప్రకాశింపగా పోయినది. ఇట్టి పరిస్థితిని పురస్కరించుకుని విశ్వామిత్రుడు దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం నిజ బలం అని ఒక సత్యాన్ని గుర్తించుకొని ఆ తరువాత తాను తపశ్శక్తికై బయలుదేరినాడు.
0: హమే ధన్ సంపత్తి వస్తు వాహన్ ఆది హో సక్తే హై పరంతు ఉస్కే సాథ్ హీ ఇస్ సచ్చే చరిత్ర కో ప్రధానతః లక్ష్య మే రఖనే పర్ జీవన్ మే శాశ్వత యశ్ కే సాథ్ ఆనంద్ కీ ప్రాప్తి హోగీ ఔర్ తుమ్ విశ్వ కే లియే ఏక్ ఆదర్శ్ ప్రస్తుత్ కర్ సకోగే. तुम जानते ही होगे कि अपने बुद्धि बल और शारीरिक बल के आधार पर विश्वामित्र वशिष्ठ के साथ झगड़े पर उतारू हुए। अंततः उनके सारे शस्त्र व्यर्थ हो गए, शारीरिक बल क्षीण हो गया, बुद्धि भी मंद सी पड़ गई। तब इस स्थिति को देखते हुए विश्वामित्र धिक बलम क्षत्रिय बलम ब्रह्म तेजो बलम निज बलम के सत्य से अवगत होकर तपह शक्ति प्राप्त करने के लिए उद्यत हुए।
1: అట్టి తేజోబలమును అభివృద్ధి పరచుకొని మనము ఈ లోకమునందు సాధించవలసినటువంటి యొక్క దిగ్విజయములకు తగినటువంటి కంకణం ఈనాడు కట్టాలి. మానవుడు ఎట్టి కార్యమునందు ప్రవేశించడానికి పూనుకున్నను తన బలము తన ధీబలమును కూడాను కొంత మొదలు పరిశీలించి తదుపరి ఆ యొక్క కార్యమునందు కాలిటానికి పూనుకోవాలి. తన తత్వమును తాను గుర్తించక తన బలమును తాను యోచించక ఏదో సాధించగలననేటువంటి యొక్క కొంత తాత్కాలిక బలమును ఆధారం చేసుకుని ముందంజ వేయటంలో పరాభవమునకు గురి కాగలడు.
0: అత ఆజ్ హమే ఐసే తేజోబల్ కో స్వయం మే బఢాకర్ విశ్వ మే జో సఫలతాయే ప్రాప్త కర్నీ హై ఉన్కే లియే కమర్ కస్నీ చాహియే. మానవ కో కిసీ భీ కార్య మే ప్రవేశ్ కర్నే సే పూర్వ ప్రథమత అప్నీ శక్తి ఔర్ అప్నీ ధీ శక్తి కీ జాంచ్ కర్ లేనే కే బాద్ హీ उस कार्य में कदम रखने के लिए प्रयत्नशील होना चाहिए। अपने तत्व से अवगत न होते हुए, अपनी शक्ति के बारे में विचार न करते हुए, किसी तात्कालिक बल के आधार पर कुछ भी साधने की मंशा से आगे बढ़ने पर व्यक्ति पराजित होगा।
1: ईनाड विद्यार्थुलु यंदे काका सर्वसामान्यमैनटुवंटि मानवुनि यंदु कूडानु తత్కాలికమైనటువంటి యొక్క బలమును మాత్రమే ఆధారం చేసుకుని ముందు జరగబోయేటువంటి యొక్క విషయమును ఏమాత్రము కూడా విచారించక ముందుకు వెళ్లి తదుపరి తాను అనేక రకములైనటువంటి విచారములకు గురి అవుతున్నాడు. దీనికి దుర్యోధన దుశ్శాసనాదులే సరి అయినటువంటి ఆదర్శములు. కేవలము ధర్మబలమును కాని లేక హృదయ బలమును కాని ఏమాత్రము కూడా విచారించక ధనబలమును జనబలమును మాత్రమే తాను ఆధారం చేసుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన తాను కొంత యుద్ధము చేయడానికి ప్రారంభించి తదుపరి తాను పడినటువంటి అవస్థలకు కేవలము వంశమునే నాశము చేసుకున్నటువంటి దుష్టిదిక్కుడను ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి యొక్క దుర్బలమే దీనికి కారణంగా తోచుతూ వచ్చింది.
0: ఆజ్కే ఛాత్ర హీ నహీ బల్కి సామాన్య వ్యక్తి భీ అప్నీ తాత్కాలిక్ శక్తి కో ఆధార్ బనాకర్ यह विचार न करते हुए कि आगे क्या कुछ होने वाला है, आगे बढ़कर अनेक प्रकार की चिंताओं में पड़ता जा रहा है। इसके लिए दुर्योधन और दुशासन ही सही उदाहरण है। ये लोग धर्म बल अथवा हृदय बल के बारे में बिल्कुल विचार न करते हुए केवल धन बल और जन बल को ही आधार मानकर पांडवों के साथ युद्ध के लिए तैयार हुए और अंततः अनेक कष्टों का सामना ही नहीं किया बल्कि अपने वंश को भी विनष्ट करने की दुस्थिति में पड़ गए।
1: कृष्णुनि दग्गरकु अर्जुनुडु दुर्योधनुडु इद्दरु कूडानु वेळ्ळिनप्पुडु कूडानु कृष्णुनि केवलम सैन्यमुनु मात्रमे कावालनि दुर्योधनुनु कोरिनप्पुडु अर्जुनुडु నీవు మాత్రమే నాకు చాలని ప్రార్థించడం కూడాను మీకు తెలిసినటువంటి విషయమే. దైవ బలమునకు మించినటువంటి బలము ఏ విశ్వమునందు కూడాను మనకు కానరాదు. సర్వ విశ్వము కూడాను తన యొక్క పొట్టలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క బలము మనకు అండదండలుగా ఉంటున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి శక్తి సామర్థ్యముల యొక్క బలములు క్షణభంగురములు.
0: తుమ్ జాంతే హీ హోగే కి జబ్ అర్జున్ ఔర్ దుర్యోధన్ శ్రీకృష్ణ కే పాస్ గయే తబ్ దుర్యోధన్ నే सेना की मांग की तो अर्जुन ने श्री कृष्ण को अपने पक्ष में रहने की प्रार्थना की। विश्व में ईश्वरीय शक्ति से बढ़कर अन्य कोई शक्ति हमें नहीं दिखती है। समस्त ब्रह्मांड को अपने उदर में धारण करने वाले परमात्मा की शक्ति जब हमारे लिए सहारा बनती है तब सभी अन्य शक्तियां क्षण भंगुर ही मानी जाती हैं।
1: మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని పవిత్రమైనటువంటి చరిత్రను ఆధారము చేసుకుని భారతీయులు అనాది కాలం నుంచి ఎట్టి దిగ్విజయమును సాధిస్తూ ఎట్టి ధర్మభూమిగా దీనిని తీర్చిదిద్దారు, ఎట్టి త్యాగభూమిగా దీనికి పేరొందింపజేశారు, ఎట్టి కర్మభూమిగా దీనికి సార్థక నామాన్ని అందించారో మీకు ఈ నెల దినముల నుంచి అనేక మంది అనుభవజ్ఞులైనటువంటి పండితులు, సాధకులు, విజ్ఞానులు, చదువరులు అయినటువంటి పెద్దలందరూ కూడాను వివిధ మార్గముల యందు మీకు చాలా ఆనందంగా అందించారు.
0: హమారీ భారతీయ సంస్కృతి ఔర్ పవిత్ర ఇతిహాస్ కో ఆధార్ బనాతే హువే కిస్ ప్రకార్ భారతీయ అనాది కాల్ సే కిస్ ప్రకార్ సే విజయ ప్రాప్త కర్తే ఆయే హై, ఇసే కిస్ ప్రకార్ సే ఏక్ ధర్మ భూమి మే రూపాయిత్ కియా హై, కిస్ ప్రకార్ త్యాగ భూమి కే రూప్ మే ఇస్కే నామ్ కో ప్రతిష్ఠిత్ కియా హై, కిస్ ప్రకార్ इसे कर्म भूमि के रूप में सार्थक किया है, ये सभी तथ्य पिछले एक महीने के दौरान कई अनुभवी पंडितों, साधकों, विज्ञानवेत्ताओं और शिक्षाविदों ने तुम्हें अनेक प्रकार से सानंद बताया है.
1: कानी మీకు అధికంగా చెప్పనక్కరలేదు. నెల దినముల నుంచి కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క విలువైనటువంటి రత్నములను మీ హృదయ స్థానం నందు దాచుకున్నారు. దీనిని కేవలము మసిబొగ్గులకు మాత్రం మార్చక మీ యొక్క జీవిత పర్యంతము కూడాను ఇట్టి ఉత్తమమైనటువంటి ఆచరణ మార్గం లోపల సరియైనటువంటి విలువలకే దీనిని ఉపయోగించుకుంటారని కూడాను నేను విశ్వసిస్తున్నాను.
0: తుమే ఔర్ కుచ్ అధిక్ బతానే కి ఆవశ్యకతా నహీ హై. పిచ్లే ఏక్ మహీనే సే తుమ్ పవిత్ర ఏవం మూల్యవాన్ రత్నో కే సమాన్ ఇన్ తథ్యో కో అప్నే హృదయో మే సంచిత్ కర్ చుకే హో. स्वामी आशा करते हैं कि तुम इन्हें निम्न कोयले के टुकड़ों के लिए न छोड़ते हुए अपने जीवन पर्यंत इन महान मूल्यों को आचरण में रखोगे.
1: ईनाडु जगत्तुलो सर्वसामान्यंगा धनकनक वस्तुवाहनादुलनु लेक भवनमुलनु इंका भरणमुलनु अनेक रकमलैनटुवंटि योक्क रूपमुलतो चेरिनटुवंटि वाटिनि धनमु సంపద ఐశ్వర్యమని పిలువటం కద్దు. అయితే ఇట్టి ధనకనక వస్తువాహనాదులు, భరణములు, ఆభరణములు కూడాను, భవనములు కూడాను దేహమున్నంత వరకే వారికి ఇట్టి సంబంధం కలిగి ఉండొచ్చును, కాని దేహ తదుపరి ఈ యొక్క వస్తువులకు వారికి ఎట్టి సంబంధం కూడాను ఉండదు.
0: సామాన్యత ఆజ్ జగత్ మే ధన్, సోనా, వస్తు ఔర్ వాహనో కో అథవా భవనో కో अथवा आभूषणों और विविध रूप में विद्यमान तत्वों को ही धन, संपदा और ऐश्वर्य माना जा रहा है. परंतु इन धन, सोना, वस्तु और वाहनों के साथ इनका संबंध शरीर के रहने तक ही होता है. शरीर के विनष्ट हो जाने के बाद इनके साथ कोई संबंध नहीं रहता है.
1: మన ధనము అస్థిరమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది కాదు. మన ధనము సత్యీలమే మనకు సరి అయినటువంటి ధనము, సదాచారమే మనకు సరి అయినటువంటి సంపద, బ్రహ్మజ్ఞానమే మన యొక్క ఐశ్వర్యము. ఈ మూడింటిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈనాడు జరపాలి. కనుక ఈ మూడు వస్తువులను కూడాను మనము మూడు కాలములు యందు కూడాను తగినటువంటి జాగ్రత్తతో తగిన లక్ష్యమును ఉంచి మనం ఎట్టి పెడమార్గమును కూడాను ఈ ధనకనక వస్తువాహనాదులు పోనివ్వక సక్రమమైనటువంటి మార్గము లోపల దేశమునకు ఆదర్శప్రాయులుగా మీరు తీర్చిదిద్దడానికి పూనుకోవాలి.
2: హమారా జో ధన్ హై వహ్ అస్థిర్, అశాశ్వత్ ఔర్ అసత్య కా ధన్ నహీ హై.
0: సచ్చా చరిత్ర హీ హమారా సహీ ధన్ హై, సదాచరణ హీ హమారీ సంపత్తి హై, ब्रह्म ज्ञान ही हमारा ऐश्वर्य है. इन तीनों को सुरक्षित रखने के प्रयत्न आज हमें करने चाहिए. इन तीनों का उपयोग तीनों कालों में हमें लक्ष्य को दृष्टि में रखते हुए करना चाहिए और किसी बुरे मार्ग पर न चलते हुए और इनका दुरुपयोग न करते हुए सही मार्ग का अनुसरण करते हुए देश को ఆదర్శపూర్ణ బనానే కే ప్రయత్న కర్నే చాహియే.
1: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, కన్న తల్లిదండ్రులకు, దేశ మాతకు, మన యొక్క సంస్కృతికి చక్కని సత్కీర్తిని మీరు తేవాలని కూడాను నేను ఆశిస్తున్నాను. ఇది భారతదేశము.
0: ఇన్ తీనో కో సురక్షిత్ రఖనే కే ప్రయత్న ఆజ్ హమే కర్నే చాహియే. ఇన్ తీనో కా ఉపయోగ్ తీనో కాలో మే హమే లక్ష్య కో దృష్టి మే రఖతే ఔర్ కిసీ బురే మార్గ్ పర్ న చల్తే హువే ఔర్ ఇన్ ఉపయోగ్ న కర్తే హువే సహీ మార్గ్ కా అనుసరణ

0: చక్కని సత్కీర్తిని మీరు తేవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇది భారతదేశము, భగవద్ రతి కలిగినటువంటి దేశము ఈ యొక్క దేశము. అట్టి భగవద్ రతిని మనం అభివృద్ధి పరచుకోవటానికి పూనుకున్నప్పుడే మనము భారతీయుడు అని చెప్పేటువంటి యొక్క ధైర్యం మనకు ఉండవచ్చునే కాని, అట్టి భగవద్ రతి లేనప్పుడు నేను భారతీయుడు అని చెప్పుకోవటం కూడా నువ్వు సిగ్గులు చేయటనే చెప్పవచ్చు.
1: దివ్యాత్మ స్వరూప్ విద్యార్థియో, స్వామి ఆశా కర్తే హై కి తుమ్ అప్నే మాతా పితా, దేశ్ మాతా ఔర్ హమారీ సంస్కృతి కో యశస్వీ బనాఓగే. యహ భరత్ దేశ్ హై, యహ భగవత్ రతి సే యుక్త దేశ్ హై. ఐసీ భగవత్ రతి కో స్వయం మే బఢానే పర్ హీ హమ్ స్వయం కో భారతీయ కహల్వానే కా ధైర్య రఖ సక్తే హై. వర్నా ఐసీ భగవత్ రతి కే న హోతే హువే స్వయం కో భారతీయ కహనా శర్మనాక్ హీ హోగా.
0: భారతదేశం యొక్క తత్వాన్ని మీకు అనేక పర్యాయములు కూడా నేను చెప్పాను. భారత, భావ రాగ తాళ సమ్మిళితం భారతం. ఈ భావరాగ తాళములు అనేటువంటిది ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడింటి కూడాను మన యొక్క దేహము ఆలవాలమైనటువంటిదిగా మనం భావించాలి. ఈ మూడు కూడాను ఒకదానిని ఒకటి అనుసరించే నడచాలి. కానీ ఒకటి ఒకవైపున మరొకటి మరొక వైపున పోయేటప్పటికి ఇది అపస్వరంగా వచ్చి వినడానికి కూడాను ఒక ఇంపుగా లేకుండా ఒక విధమైనటువంటి అసహ్యాన్ని కూడాను కలిగింపచేస్తుంది. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి సంబంధించినటువంటిదిగా ఉంటుండాలి.
1: భారత్ దేశ్ కే తత్వ కే బారే మే స్వామి నే తుమే కై బార్ బతాయా హై. భ ర త, భావ రాగ ఔర్ తాల్, ఇన్ తీనో కా సమన్విత స్వరూప్ హీ భారత్ హై. యే భావ రాగ ఔర్ తాల్ హీ ఇచ్చాశక్తి, క్రియాశక్తి ఔర్ జ్ఞానశక్తి హై. హమే విశ్వాస్ కర్నా చాహియే కే ఇన్ తీనో కే లియే హమారా శరీర్ హీ కేంద్ర హై. ఇన్ తీనో కో ఏక్ దూసరే కా హీ అనుసరణ కర్నా చాహియే. ఏక్ ఏక్ ఓర్ ఔర్ దూసరా దూసరీ ఓర్ జానే లగే తో యహ బేసురా హోకర్ సుననే మే భీ ఘృణా ఉత్పన్న కరేగా. ఇచ్చాశక్తి కో క్రియాశక్తి ఔర్ జ్ఞానశక్తి సే సంబద్ధ హోనా చాహియే.
0: ఒక గాలి మేఘముల వలె వచ్చినటువంటి మన భావములకు ఏమాత్రం కూడాను మనము ఒక స్థానము ఇవ్వకూడదు. దానిని చక్కగా విచారించి ఇది మంచియా చెడ్డనా, లేక ఇది ఉపకారమా అపకారమా, ఇది నా హృదయ స్థానం నుంచి వచ్చినదా లేక ఏదో మధ్యస్థానం నుంచి వెలువడినదా అని విచారణ చేసి, నీ హృదయ స్థానం నుంచి వచ్చినటువంటిదైతే నీవు జ్ఞానస్థానంతో కొంతవరకు విచారణ జరిపి దానిని క్రియారూపంలో నీవు చేపట్టడానికి ప్రయత్నించాలి.
1: హవాసే భట్కే బాదలో జైసి ఆనే వాలి భావనాఓ కో హమే ప్రధానత నహీ దేనీ చాహియే. అచ్చి తరహ సే విచార్ కర్నా చాహియే కి యహ అచ్చా హై యా బురా, యహ భలాయి కర్నే వాలా హై యా అపకార్ కర్నే వాలా హై, యహ మేరే హృదయ సే ఉత్పన్న హువా హై యా అన్యత్ర కహీ సే ఉత్పన్న హువా హై. ఇస్ ప్రకార్ విచార్ కర్నే కే బాద్ యది వహ తుమ్హారే హృదయ సే ఉత్పన్న హువా హో తో అప్నే జ్ఞాన్ కే సహారే ఉస్ పర్ విచార్ కర్ ఉసే క్రియాన్విత్ కర్నే కా ప్రయత్న కర్నా చాహియే.
0: ఈ తాత్కాలిక ఆవేశములకు మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈ లేత వయస్సునందు ఉప్పొంగేటువంటి ఆవేశములను అరికట్టుకునేటువంటి శక్తిని మనం ఈనాడు సంపాదించుకోవాలి. ఈ శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు పుష్టిగా ఉంటున్నటువంటి ఈ సమయమునందే మన యొక్క ఉద్రేకములు అంచడానికి చేతగాకపోతే వృద్ధాప్యములో మనం ఏ రీతిగా దీనిని అంచగలము? కనుక ఈ వయస్సునందు సరైనటువంటి ఇంద్రియ నిగ్రహం చేసినప్పుడే వృద్ధాప్యములో ఇవి మనకు చక్కగా పిలిచినట్టుగా పలికేటువంటి ఒక గొర్రెల వలె మన చేతిలో చిక్కిపోతాయి. కనుక మనం ఈనాడు ఇంద్రియ నిగ్రహములకు సరైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: హమే ఐసే తాత్కాలిక ఆవేశ్ సే రత్తి భర్ భీ ప్రభావిత్ నహీ హోనా చాహియే.
1: ఇస్ కచ్చి ఉమ్ర మే హమ్ మే ఉత్పన్న హోనే వాలే ఆవేశ్ కో వశ్ మే కర్నే కే లియే ఆవశ్యక్ శక్తి హమే ప్రాప్త్ కర్నీ చాహియే. హాలాకి హమ్ మే యే శారీరిక్ మానసిక్ ఔర్ ఆధ్యాత్మిక్ శక్తియో కే పుష్ట రూప్ మే హోనే పర్ భీ యది హమ్ ఇన్ ఆవేగో కో వశ్ మే నహీ కర్ సక్తే హై తో బుఢాపే మే ఇన్హే కైసే వశ్ మే కర్ సక్తే హై. అతః ఇస్ ఉమ్ర మే హీ సహీ ఢంగ్ సే ఇంద్రియ నియంత్రణ కర్నే పర్

0: ये बुढ़ापे में पालतू भेड़ों की भांति हमारे वश में रहेंगी। अतः आज हमें इंद्रिय नियंत्रण को हमारा लक्ष्य बनाना चाहिए।
1: विद्यार्थुलारा, ఈనాటి తో మనం మాసము నియమించినటువంటి యొక్క నియమంకు పూర్తి అయిపోయినది. కాని రేపటి నుంచి ఎవరెవరి స్వస్థానములకు వాళ్లు పోయేటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. ఇక్కడ ఉన్నంత కాలమే ఈ డిసిప్లైన్, ఈ విధమైనటువంటి యొక్క శ్రద్ధ, ఈ విధమైనటువంటి ఆచరణలు మన యొక్క బృందావనంకు మాత్రమే వదిలిపెట్టిపోక మీ యొక్క హృదయస్థానంలో చేర్చుకొని మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ ఈ యొక్క డివోషన్, డిసిప్లైన్ అండ్ డ్యూటీ ఈ మూడింటిని కూడాను మీరు ఒక త్రిమూర్తి స్వరూపులుగా మీరు భావించి మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ ఈ దీనిని ఆచరణలో పెట్టి ఇతరులకు కూడాను అందించడానికి కూడాను తగినటువంటి ప్రయత్నం కూడా సల్పాలి.
0: విద్యార్థియో, పూర్వ నిర్ధారిత ఏక్ మహీనే కా సమయ ఆజ్ పూరా హో గయా హై. కల్ సే తుమ్ అప్నే అప్నే గావో కో లౌటనే కీ తయారియో మే రహోగే. యహాన్ రహనే తక్ హీ यह अनुशासन, ऐसी श्रद्धा और आचरण को इस वृंदावन में ही न छोड़कर इन्हें अपने हृदयों में सुरक्षित कर तुम जहां कहीं भी जाओ इन डिवोशन, डिसिप्लिन, ड्यूटी अर्थात भक्ति, अनुशासन और कर्तव्य परायणता को त्रिमूर्त्यात्मक मानते हुए तुम्हें इनका स्वयं आचरण करने और दूसरों को भी आदर्श प्रस्तुत करने के प्रयत्न करने चाहिए.
1: మొన్నటి దినం చెప్పినట్టుగా ఏదో ఒక చెడిపోయినటువంటి కారును వర్క్షాప్ కు తీసుకెళ్లినప్పుడు ఆ వర్క్షాప్ లో యూజ్లెస్ అన్ని తీసివేసి దానికి సరైనటువంటి యొక్క పార్ట్స్ అంతా కూడా తగిలించి ఏ విధంగా ఆ యొక్క కారును కండిషన్ లో మన ఇంటికి తెస్తుంటామో అదే విధంగానే మీరు ఏదో కొన్ని డొక్కు కార్లుగానో లేక ఇంకేమైనా పార్ట్స్ పోయినటువంటి కార్లుగానో మన బృందావనం అనే వర్క్ షాప్ కు వచ్చి చేరారు. ఇక్కడ అన్ని పార్ట్స్ కూడా చక్కగా తీర్చిదిద్ది సర్వీస్ చేసి పెట్టాం. ఈ కారును మీరు సక్రమైనటువంటి దీంట్లో మీరు ఇంటికి తీసుకెళ్లినప్పుడే మీ తల్లిదండ్రులు కాని, మీ సహచరులు కాని, మీ తోటివారు కాని దీనిని చూసి చాలా ఆనందించగలరే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సమయం లోపల ఈ రకంగా ఉంటుండి ఇంటికి చేరేటప్పటికి తిరిగి పాతాభ్యాసములే మన వెంట జంటగా ఉండినప్పుడు తల్లిదండ్రులు కూడా తృప్తిపడరు. ఇంతకాలం మీరు ఇక్కడ ఉండి కూడాను మీ కాలము, కర్మము, కాయము కూడాను వృధాపరిచినటువంటి వారు అవుతారు.
0: జైసే కి పర్సో బతాయా గయా కి జిస్ ప్రకార్ ఖరాబ్ హుయి కిసి గాడీ కో కిసి వర్క్షాప్ మే లే జాయే జానే పర్ उसके खराब हुए पुर्जों को निकालकर उसमें सही पुर्जे लगाकर उसे सही स्थिति में हम अपने घर लाते हैं, उसी प्रकार तुम सब खटारा और पुर्जे ढीले हुए गाड़ियों की भांति इस वृंदावन के वर्कशॉप में पहुंचे हो. यहां सभी पुर्जे ठीक करके अच्छी तरह से गाड़ियों की सर्विस की गई है. इन गाड़ियों को सही स्थिति में अपने घरों को ले जाने पर ही माता पिता, बंधु और संगी साथी खुश होंगे. वरना यहां रहते समय इस प्रकार अनुशासित रहते हुए घर लौटने पर फिर पुरानी आदतों के आ जाने पर तुम्हारे माता पिता भी संतुष्ट नहीं होंगे. ऐसी स्थिति में तुम अपने समय, कर्म और शरीर को भी వ్యర్థ గవానే వాలే హీ మానే జాగే.
1: కనుక ఇట్టి లక్ష్యమును మీరు హృదయస్థానంలో ఉంచుకొని ఎక్కడికి వెళ్లినప్పటికీ దీనిని ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధన సల్పాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కనుక మీరు ఆదర్శప్రాయులుగా నిలిచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల దినములు కూడాను మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని మీ యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతమైనటువంటి యొక్క విషయములు అన్ని కూడాను అనేక మంది పెద్దల చేత మీ యొక్క హృదయాన్ని నింపించాము. కానీ దీనికి ఏ విధమైనటువంటి ఈ వాటర్ ట్యాంక్ కు ఏ చిన్న హోల్ మీరు పెట్టుకున్నప్పటికీ ఇందులో చేరినటువంటి పదార్థం అంతా కూడాను క్రింద పడిపోతుంది, మీకు దక్కకుండా పోతుంది. కనుక మీ హృదయస్థానమున ఏ విశేష సంబంధమైనటువంటి యొక్క చిల్లులు కూడాను పడకుండా చూసుకుని ఈ యొక్క అందుకున్నటువంటి పదార్థమును చక్కగా రక్షించుకునేటువంటి భద్రత కూడాను మీరు కొంతవరకును లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: అతః స్వామి ఆశా కర్తే హై कि तुम जहां भी जाओगे इन बातों को लक्ष्य में रखते हुए उनका आचरण कर दूसरों के लिए आदर्श प्रस्तुत करोगे। अतः तुम्हें आदर्शवान बनाने के उद्देश्य से ही यहां एक महीने तक रखकर तुम्हारे भविष्य को सुरक्षित रखने के लिए आवश्यक सभी विषय कई बड़ों द्वारा तुम्हारे हृदयों में भरे गए हैं। लेकिन यदि इस पानी की टंकी में छोटा सा भी छेद तुम करते हो तो इसमें भरा सारा पदार्थ नीचे बह जाएगा और तुम उससे हाथ धो बैठोगे। अतः तुम्हें सतर्क रहना चाहिए कि तुम्हारे हृदय में कोई भी विषय संबंधी छेद न हो। तुमने जो कुछ प्राप्त किया है उसे सुरक्षित रखने को ही तुम्हें अपना लक्ष्य बनाना चाहिए।
1: विद्यार्थुलारा, ईनाडु దేహమునకు మాత్రమే తెల్లటి శుద్ధమైనటువంటి వస్త్రములు మనం ధరించామని అనుకోకూడదు. మీ హృదయం కూడాను శుద్ధమైనటువంటి వస్త్రంగా ఇంటికి చేరాలి. ఆ విధముగా చేరినప్పుడే ఈ దేహము ఈ యొక్క హృదయము రెండు కూడాను శుద్ధిగా ఉండినప్పుడే మన జీవితము జ్ఞాన సిద్ధిని పొందుతుంది. మీరు ఈనాడు అందరు కూడాను వైట్ డస్ ఎక్కడ వేశారంటే వైట్ ఫీల్డ్ లో వేశారు. మీ హృదయమే ఒక ఫీల్డ్, కానీ ఇది బృందావనము. బృందావనమైనటువంటి దాంట్లో ప్రేమకు నిలయం బృందావనము. ఇంకా వైట్ ఫీల్డ్ అంటే హృదయము పరిశుద్ధమైనటువంటి దానికి వైట్ ఫీల్డ్. కానీ ఈ దేహమును కూడాను వైట్, హృదయం వైట్, ఇంకా ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: విద్యార్థియో, ఆజ్ హమే యహ్ నహీ మాన్నా చాహియే కి శరీర్ కే లియే సఫేద్ కపడే పహనే హై, బల్కి తుమ్హారే హృదయ రూపీ వస్త్ర కో భీ విశుద్ధ హోకర్ ఘర్ పహుంచనా చాహియే. इस प्रकार शरीर और हृदय के विशुद्ध होने पर ही हमारा जीवन ज्ञान सिद्धि को प्राप्त करेगा। आज तुम सब व्हाइट ड्रेस कहां पहने हो? व्हाइट फील्ड में पहने हो। तुम्हारा हृदय भी एक फील्ड ही है, लेकिन यह वृंदावन है। यह वृंदावन प्रेम का केंद्र है। हृदय की विशुद्धता ही व्हाइट फील्ड है। शरीर पर भी व्हाइट ड्रेस है, हृदय भी व्हाइट है और प्रेम भी अत्यंत विशुद्ध है।
1: మూడింటి యొక్క ఏకత్వం త్రిపుటి స్వరూపకంగా ఉంటుండాలి. త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివ అర్పణం. ఈనాడు శుద్ధమైన ప్రేమ, శుద్ధమైన హృదయము, శుద్ధమైన వస్త్రము, మూడింటి యొక్క ఏకత్వం లోపల భగవత్ అర్పితమైనటువంటి భావంతో మీరు భావించి ఈనాటి నుంచి కూడాను మీ యొక్క హృదయము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క దేహములు కూడాను భగవత్ అర్పితమైనటువంటిగా మీరు విశ్వసించి సర్వకర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా సత్కర్మ, సదాలోచన, సచ్చింతన, సత్ప్రవర్తన, సత్సంగము ఇలాంటి దాంట్లో మీరు సాధ్యమైనంత వరకు కాలమును అధికంగా వినియోగం చేసి భారతదేశమునకు తిరిగి శాశ్వతమైనటువంటి యొక్క సంస్కృతిని నిలబెట్టి
0: ఇన్ తీనో కా సమ్మిలిత్ స్వరూప్ త్రిపుటి స్వరూప్ జైసా హై. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. आज से तुम इन विशुद्ध प्रेम, विशुद्ध हृदय और विशुद्ध वस्त्र, इन तीनों की एकता की भावना अंगीकृत करते हुए अपने हृदय, अपने प्रेम और अपने शरीर को ईश्वर के प्रति समर्पित मानते हुए सभी कर्मों को भगवत प्रीत्यर्थम की भावना के साथ करते हुए सत्कर्म, सद्विचार, सच्चिंतन, सद्व्यवहार, सत्संग जैसे विषयों में अपना अधिक समय व्यतीत करते हुए भारत की संस्कृति को सुस्थिर बनाओ।
1: ब्रदरहुड ऑफ मैन, फादरहुड ऑफ गॉड, ఏమి చెప్పాను, వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, అదే బ్రదర్హుడ్. అంతేకాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేది ప్లాట్ఫామ్ పైన, మన యొక్క ప్రాపర్టీ ఒకరికొకరు ఇచ్చుకుని లేదు. కనుక బ్రదర్హుడ్ అంటే మన డివైన్ ఆత్మవిశ్వాసం లోపల మాత్రమే మనం బ్రదర్హుడ్ అనేటువంటి దాన్ని లక్ష్యం నందించుకోవాలి. భారతదేశమున ఏదో తెలిసియో తెలియకో చేసినటువంటి యొక్క తప్పులకు కాని పాపములకు కాని త్రివేణి స్నానము చేసిన తక్షణమే ఈ పాప పరిహారం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కలదు. అయితే పాపములు చేయటము, తప్పులు చేయటము, త్రివేణి స్నానం ఆచరించటము, ఈ విధంగా ఎన్ని పారాయణం చేసినప్పటికీ ఇందులో మన ఫలితం దక్కదు. ఇది ఒక్క పర్యాయము హృదయపూర్వకంగా పశ్చాత్తాపము జల్పితమా, అది ఏ ప్రాయశ్చిత్తము? ఒక్క పర్యాయము ఈ త్రివేణి స్నానమును ఆచరించిన తక్షణమే మరీ ఇట్టి పాపములు కాని తప్పులు కాని చేయకుండా ఉండవల్లని దీని యొక్క సిద్ధాంతం.
0: స్వామీనే కహా, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, వహీ భాయిచారా హై. మంచ్ పర్ తో భాయి ఔర్ బహన్ కహతే హై, లేకిన్ యహ సంపత్తి కే బట్వారే కే లియే నహీ కహా గయా హై. అతః దివ్యతా కే సందర్భ మే హీ భాయిచారే కో లక్ష్య మే రఖనా చాహియే. త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నే సే జానే అంజానే మే కియే గయే దోషో ఔర్ పాపో కా పరిహార హో జాతా హై. ఐసా విశ్వాస్ భారత్ మే హై, లేకిన్ పాప కర్తే రహనా, గల్తియా కర్తే రహనా ఔర్ త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నా ఐసే కితనీ హీ బార్ కర్తే రహనే పర్ భీ కోయి ఫల్ ప్రాప్త్ నహీ హోగా. ఏక్ బార్ పూర్ణ హృదయ సే పశ్చాతాప్ కర్తే హై తో వహీ ప్రాయశ్చిత్త హై. ఇస్కా తాత్పర్య హై కి ఏక్ బార్ త్రివేణి సంగమ్ మే స్నాన్ కర్నే కే బాద్ పాప దోహరాయే నహీ జానే చాహియే.
1: అయితే ఈనాడు మీరు త్రివేణి స్నానమును ఆచరించారు, ఇంతకు పూర్వం ఉన్నటువంటి యొక్క తప్పులు కాని పొరపాట్లు కాని ఇందులో పరిశుద్ధమైనవి. ఈనాటి నుండి తిరిగి మీరు అట్టి తప్పులు కాని అట్టి పొరపాట్లు కాని స్నానం ఇవ్వకుండా మీ హృదయాన్ని సుక్షేమంగా చూసుకోవటానికి పూనుకోవాలి. అయితే ఈ త్రివేణి అనేటువంటి పేరు దేని వలన వచ్చిందంటే, గంగా యమున ఈ రెండు నదులు మాత్రమే మనకు బాహ్యంలో గోచరమవుతుంటాయి, కానీ సరస్వతి మనకు గోచరించదు, అది అంతర్వాహినిగా ఉంటుంటాది. అదే విధంగానే గంగానది శుద్ధమైన కర్మ వంటిది, స్వార్థరహితమైనటువంటి ప్రేమ వంటిది యమున. ఈ రెండింటికి జ్ఞానతత్వాన్ని హృదయస్థానమును అందుకున్నటువంటిది సరస్వతి. కనుక మీరు ఈనాడు శుద్ధమైనటువంటి కర్మను మీరు చేయడానికి పూనుకోవాలి, ప్రతిఫలమును అపేక్షించినటువంటి ప్రేమను మీరు అందించాలి.
0: ఆజ్ తుమ్నే త్రివేణి మే స్నాన్ కియా హై, విగత్ మే జో భీ దోష్ యా గల్తియా హుయీ హై వే సబ్ విశుద్ధ హో గయీ హై. అతః ఆగే కభీ ఐసే దోష్ యా గల్తియా తుమ్సే నా హో, ఇస్ ప్రకార్ తుమ్హే సతర్క రహనా చాహియే. యహ త్రివేణి నామ్ కైసే ఆయా? హమే బాహ్య రూప్ మే గంగా ఔర్ యమునా దిఖాయి పడతీ హై, పరంతు సరస్వతి దిఖాయి నహీ పడతీ హై, వహ అంతర్వాహినీ బనీ రహతీ హై. ఇసీ ప్రకార్ గంగా నదీ శుద్ధ కర్మ కే సమాన్ హై, స్వార్థ రహిత ప్రేమ కే సమాన్ హై యమునా. హృదయ మే ఉత్పన్న జ్ఞాన హీ సరస్వతి హై, అతః ఆజ్ తుమ్హే విశుద్ధ కర్మ కర్నే కే లియే ప్రయత్నశీల్ హోనా చాహియే. ఫల్ కీ అపేక్షా న కర్తే హువే ప్రేమ కో బాంటనా చాహియే.
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫల త్యాగమును నిష్కామ కర్మ అని కూడాను దీనికి శుద్ధమైన పేరు. ఇట్టి ధర్మమును మనం ఆచరించడానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడాను కంకణం కట్టుకోవాలి. భగవద్గీతలో ప్రథమ శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని పలికేటువంటి సమయంలో దకారం అనేటువంటిది మొదటి అక్షరము. ఇంకా కట్టకడపటి శ్లోకంలో ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుద్రహ తత్రశ్రీ విజయోద్భూతి ధ్రువానీతి మతి మమ మా అనేటువంటిది కడపటి అక్షరం. కనుక మొదటిది ధకారము, కడపటిది మకారము. ఈ ధామ రెండింటికి మధ్యలో ఉంటున్నది భగవద్గీత. ధమ అనగా ధర్మమే మన యొక్క జీవితము.
0: ఇసే హీ భగవద్గీత మే కర్మ ఫల త్యాగం కహా గయా, అర్థాత్ నిష్కామ భావనా సే కర్మ కర్నా, ఐసే ధర్మ కా ఆచరణ కర్నే కే లియే ఆజ్ ప్రత్యేక భారతీయ కో కటిబద్ధ హోనా చాహియే. భగవద్గీతా కే ప్రథమ శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే కా పహలా అక్షర్ ధ హై. అంతిమ శ్లోక యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రివా నితిర్మ తిర్మం, అంతిమ అక్షర్ మ హై. ఇస్ ప్రకార్ ప్రథమ అక్షర్ ధ ఔర్ అంతిమ అక్షర్ మ, ఇన్ దోనో కే మధ్య మే హీ భగవద్గీత హై. ఇస్ ప్రకార్ ధమ్ కా అర్థ హమారా జీవన హీ ధర్మ హై.
1: అయితే ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. మన కొటారి కూడాను ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం అని కూడాను హెచ్చరించాడు. అయితే ధర్మక్షేత్రం అనేటువంటిది మన భారతదేశమునికే అట్టి పవిత్రమైనటువంటి సార్థక నామం అందుకుంది. అయితే ఇంక రెండవది కురుక్షేత్రం అన్నారు, ఇది ఏమిటి అని మీరు ఆలోచించుకోవచ్చు. కురు అనగా అన్నం అని కూడాను ఒక అర్థం, అన్నమునకు బ్రహ్మమని కూడాను ఒక అర్థం. ఈ దేహం అనేటువంటిది అన్నము చేతనే ఆధారపడి ఉంటుండాలి, అనగా బ్రహ్మము పైన ఆధారపడి ఉంటుండాలి. ఈ బ్రహ్మము పైన ఆధారపడి ఉండటం దేనికోసం? ధర్మము కోసం.
0: ఇసే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కహా గయా హై. కోఠారీ నే భీ సావధాన్ కియా కి యహ ధర్మక్షేత్ర ఔర్ కురుక్షేత్ర హై. హమారే భారత్ దేశ్ కే లియే హీ ధర్మక్షేత్ర కా నామ్ సార్థక్ హువా హై. తుమ్ విచార్ కర్ సక్తే హో కే ఇసే కురుక్షేత్ర కహా గయా హై, ఫిర్ యహ క్యా హై? కురు కా అర్థ అన్న హై. అన్న కా ఏక్ అన్య అర్థ బ్రహ్మా హై. యహ దేహ అన్న పర్ హీ ఆధారిత హై, అర్థాత్ దేహ బ్రహ్మా పర్ ఆధారిత హై. బ్రహ్మా పర్ ఆధారిత రహనే కా కారణ క్యా హై? ధర్మ కే లియే హీ బ్రహ్మా పర్ ఆధారిత హై.
1: బ్రహ్మము దక్కాలంటే ధర్మమును ఆచరించాలి అని ధర్మక్షేత్రే కురుక్షేత్ర ఈ రెండింటి యొక్క అంతరార్థము మనం ఈ రకంగా తీసుకున్నప్పుడు మనం అధర్మ మార్గములో ఈ కాయమును ప్రవేశపెట్టం. ఈ కురుక్షేత్రములో ఉన్నటువంటి ధర్మక్షేత్రాన్ని మనము ధర్మమైనటువంటి మార్గములో బ్రహ్మమును పొందాలి అనేటువంటి అంతరార్థం కూడాను దీనికి ఉండదు. అందువలననే దీనికి శరీరీ అన్నాడు. అయితే ఈ శరీరీ అనేటువంటి యొక్క పేరు ఎందువల్ల వచ్చిందంటే శరీరములో నివసించేటువంటి వాడు కాబట్టి శరీరీ అన్నాడు. ఇంకా దేశీ అని కూడా దీనికి మరొక పేరు, దేహమునందు నివసించేటువంటి వాడు కనుక దేశీ అని ఇతనికి పేరు. ఇతనికి క్షేత్రజ్ఞ అని కూడా మూడొక పేరు, క్షేత్రమనే దేహమునందు ఉన్నటువంటి వాడు కనుక క్షేత్రజ్ఞుడు అని పేరు.
0: బ్రహ్మకు ప్రాప్త్ కర్నా హే తో ధర్మ కా ఆచరణ కర్నా హే, ఇసిలియే ధర్మ క్షేత్రే కురుక్షేత్రే కహా గయా హై. ఇస్ ప్రకార్ ఇన్ దోనో కే ఆంతరిక్ అర్థ కో లేనే పర్ హమ్ ఇస్ శరీర్ కో అధర్మ కే మార్గ మే ప్రవిష్ట నహీ కరాయేంగే. ఇస్కా ఆంతరిక్ అర్థ యహ భీ హై కి కురుక్షేత్ర మే ధర్మ క్షేత్ర రూపీ శరీర్ కే మాధ్యమ్ సే ధర్మ కా అనుసరణ కర్ బ్రహ్మ కో పానా చాహియే. इसीलिए ब्रह्मा को शरीरी कहा गया है. शरीर में निवास करने के कारण ही इनका नाम शरीरी पड़ा. इनका एक अन्य नाम देही है. देह में निवास करने वाला होने के कारण इनका नाम देही है. इनका तीसरा नाम क्षेत्रज्ञ है. क्षेत्र रूपी देह में रहने के कारण यह क्षेत्रज्ञ है.
1: కనుకా ఈ విధమైనటువంటి అర్థమును మనం తీసుకున్నప్పుడు మన హృదయము ఒక దేవాలయము, మన జీవుడే దేవుడు, హృదయస్థానమే అతని యొక్క పీఠ. ఇలాంటి భావమును తీసుకున్నప్పుడు చెడు మార్గముగా కాని ఏ విధమైనటువంటి దుర్మార్గములో కాని మన యొక్క జీవితమును ప్రవేశపెట్టడానికి ఏమాత్రము పూనుకోము. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ గమనింపక ఆత్మరూపుడై అన్నారు.
0: ఇస్ ప్రకార్ సే అర్థ లేనే పర్ జ్ఞాత్ హోతా హై కి హమారా హృదయ ఏక్ దేవాలయ హై, హమారా జీవ హీ దైవ హై, హృదయ స్థాన హీ ఉస్కా పీఠ హై. ఇస్ ప్రకార్ కే అర్థ లేనే పర్ హమ్ కదాపి అప్నే జీవన్ కో किसी बुरे अथवा दुष्ट मार्ग में प्रविष्ट नहीं कराएंगे. पांच भौतिक है यह देह, इसका गिरना है निश्चित. परम स्वच्छ है यह देही, जन्म मरण से जो परे. गणना कर देखें तो है देही सब बंधनों से निर्मुक्त.
2: चिंतन कर वह देही है ईश्वर जो है ఆత్మరూపమే.
1: దేహికి ఏ విధమైనటువంటి విలువ కూడా తగ్గడానికి వీలు కాదు. దేహములు మారవచ్చును కాని దేహి సర్వత్రా కూడాను వెంటా జంటా ఉంటుంటుంటాడు. అది ఎట్లా అని కూడా మీకు ఒక సందేహం రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ, మన దగ్గర ఒక తాంబూలం పెట్టి ఎండిది ఉంటుండొచ్చు. అయితే కొంతకాలములకు అది నీవు తాంబూలం మానివేయటం చేత ఈ తాంబూలం పెట్టి నాకు అక్కర్లేదని ఒక కంసాలికి ఇచ్చేసేసి ఏదో ఇంకొక చిన్న టిన్నుగా నీవు మార్చుకోవచ్చును. తదుపరి దానిని తిరిగి ఒక ప్లేట్ గానో కప్పు గానో సాసర్ గానో తీసుకోవచ్చు. అయితే ఈ పెట్టే ఈ టిన్ను కప్పు సాసర్ ఈ విధమైనటువంటి రీతి కింద రూపనామములు మారినాయి కాని సిల్వర్ మారలేదు కదా.
0: దేహీ కా మూల్య కదాపి ఘట నహీ సక్తా హై. దేహ బదల్ సక్తే హై పరంతు దేహీ సర్వత్ర సంగీ సాథీ బనా రహతా హై. తుమ్హే సందేహ హో సక్తా హై కి వహ కైసే. एक छोटा सा उदाहरण. हमारे पास चांदी का एक पानदान है. कुछ दिनों के बाद तुम पान छोड़ देते हो, इसलिए अब पानदान मुझे नहीं चाहिए ऐसा मानकर तुम उसे किसी सुनार को देकर कोई दूसरा डिब्बा बनवा सकते हो. फिर उसे तुम एक प्लेट अथवा कप अथवा सॉसर बनवा सकते हो. लेकिन यह पेटी डिब्बा कप और सॉसर इस प्रकार रूप और नाम तो बदले हैं परंतु चांदी नहीं बदली है.
1: అదే విధంగానే మన రూప నామములనేటువంటివి అనేక సృష్టిలో కొన్ని మార్పులు జరగవచ్చును. ఆత్మ స్వచ్ఛమైనటువంటి యొక్క హృదయంగానే నిరంతరము ఉంటుంటుంది, దానికి ఎట్టి మార్పులు రావు. కనుక మీరు అట్టి స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మ పైన లక్ష్యం ఉంచుకుని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క శాంతి భద్రతలంతా కూడాను మీరు అందిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇసీ ప్రకార్ సృష్టి మే హమారే రూప్ ఔర్ నామ్ బదల్ సక్తే హై లేకిన్ ఆత్మ సతత్ స్వచ్ఛ బనీ రహతీ హై. उसमें किसी प्रकार के परिवर्तन नहीं आते हैं. अतः ऐसे सुस्थिर निश्चल और निर्मल आत्म तत्व को ही लक्ष्य में रखते हुए हमारे देश को भविष्य में शांति एवं सुरक्षा प्रदान करेंगे ऐसी आशा के साथ स्वामी सबको आशीर्वाद देते हुए अपने प्रवचन का समापन करते हैं.
1: दिल्ली प्रिंसिपल उद्देश्य ఎవరైనా మీతో ఫైట్ చేయడానికి వస్తున్నారని, కానీ వారితో మనము ఎదురెదురు ఫైట్ చేయడానికి మనం పూనుకోనక్కర్లేదు. ఎవరితో ఫైట్ చేయటము, దేహములు రెండు వేరుగానే ఉంటున్నాయి, దేహములు రెండు జడమైనటువంటివే, అక్కడ ఇక్కడ ఒకే ఆత్మగా ఉంటుండాలి. ఆత్మతో ఆత్మతో ఫైట్ చేసేటువంటి వాడు ఎలాంటి వాడు, తెలివి తక్కువ వాడుగా ఉంటుంటాడు. కనుక ఇతరులు మన ఎదురటి వాడు ఏ విధమైనటువంటి ఉద్రేకంతో ఏ విధమైనటువంటి చెడుభావంతో మనపైన వచ్చినప్పటికీ మనం శాంతముగా ఉంటుండి దానిని చక్కపరచుకోవటానికి వాణిని సరియైన మార్గంలో తెప్పించుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: दिल्ली से आए प्रिंसिपल ने कहा कि यदि कोई तुमसे झगड़ने आता है तो हमें उसी प्रकार उसका विरोध नहीं करना चाहिए. हम किसके साथ झगड़ रहे हैं? झगड़ने वाली दोनों देह अलग अलग ही हैं, वे जड़ ही हैं, लेकिन यथार्थ में दोनों देहों में एक ही आत्मा विद्यमान है. इसलिए आत्मा से झगड़ने का प्रयत्न करने वाला मूर्ख ही है. अतः यदि कोई हमसे झगड़ने के लिए क्रोध में आता है या किसी बुरे विचार से हमारा विरोध करता है तो हमें बिल्कुल शांत रहते हुए स्थिति को सुधारने और उस भटके हुए को भी सही मार्ग पर लाने के प्रयत्न करने चाहिए.
1: మనం మెత్తగా ఉండుకొనది వారు మరింత ఉద్రేకంగా వచ్చి మన పైన పడవచ్చును, కానీ పడినంత మాత్రం మనకేం నష్టం లేదు. కాసిన చెట్టుకే రాళ్లు దెబ్బలు, కాయన చెట్టుని ఎవరూ కొట్టరు. కనుక మనలో మంచిగా ఉంటున్నప్పుడే మన పైన అన్ని కూడాను కొన్ని కొన్ని అనవసరమైనటువంటివంతా పడుతుంటాయి. కానీ మన మంచిని మనం కాపాడుకోవాలి, పడినటువంటి వాటి కోసమే మనం దారి తప్పిపోవటము, ఇది చాలా తప్పు. ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను సత్శీలములను సదాచారములను ఈ బ్రహ్మతత్వమును మన యొక్క హృదయంలో భద్రం చేసుకుని మానవత్వం అనేటువంటి దానికి సార్థకత మీరు కలిగిస్తారని కూడాను ఆశిస్తున్నాను.
0: హమారే నర్మీ బరతతే రహనే పర్ వే ఔర్ భీ క్రోధిత హో సక్తే హై లేకిన్ ఇతనే మాత్ర సే హమారా కుచ్ భీ నుక్సాన్ హోనే వాలా నహీ హై. ఫలదార వృక్ష కో హీ పత్థర్ ఝేలనే పడతే హై. వృక్ష మే ఫల్ నా హో తో కోయి ఉస్కీ పర్వాహ తక్ నహీ కర్తా హై. हमारे अच्छे रहने पर भी हम पर कई बुराइयां आ पड़ती हैं, फिर भी हमें अपनी अच्छाई को सुरक्षित रखना चाहिए, न कि ऐसे विरोध के लिए पथभ्रष्ट होना चाहिए। स्वामी आशा करते हैं कि ऐसे सद्गुणों, सच्चरित्र, सदाचार और ब्रह्म तत्व को हृदय में सुरक्षित रखते हुए सब लोग इस मानव जीवन को सार्थक करेंगे। उपसंहार। भज गोविंदम से संबद्ध अत्यंत प्रभावपूर्ण इस अंतिम प्रवचन में भगवान बाबा विद्यार्थियों को उपदेश देते हैं कि जीवन की सार्थकता के लिए कच्ची उम्र से ही सदाचरण की सतत साधना करनी चाहिए। विगत और वर्तमान के हमारे कर्म ही हमें प्राप्त होने वाले फलों के आधार हैं। व्यक्ति को इस तथ्य से अवगत होना चाहिए कि जो भी धन संपत्ति हम इकट्ठा करते हैं वह नश्वर ही है, एकमात्र विशुद्ध चरित्र ही शाश्वत है। स्वामी ने स्पष्टतः कहा कि जिस प्रकार चांदी की वस्तुएं अलग अलग होती हैं परंतु चांदी एक ही है, इसी प्रकार देह अनेक तो होते हैं परंतु उनमें विद्यमान आत्म तत्व एक ही है। यही जीवन का अंतिम सत्य है जिससे प्रत्येक को अवगत होना चाहिए। इसके लिए साधना मार्ग पर सतत अग्रसर होना ही हमारा परम कर्तव्य है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 21 जून 1973 को दिया गया।
4: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
1: అన్సేక్రెడ్నెస్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
0: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
1: డార్క్నెస్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ ఎఫల్జెన్స్ లైట్.
0: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
1: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
0: పవిత్రతతో కూడి
1: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
0: సద్గుణములతో ఉండి
1: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
0: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
1: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
0: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
1: ఇట్ హాస్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్.
0: అర్జున, నీవు ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
1: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
0: నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: But you are entering in the wrong and a bad path.
0: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
1: You are following an unsacred path.
0: అంధకారములో మునిగి ఉంటున్నావు.
1: You are getting drowned in darkness.
0: నీవు అనార్యునిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
1: You are proving to yourself that you are an anarya.
0: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అన్నాడు.
1: It would be wrong and shameful to call such people as Aryans.
0: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
1: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
0: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
1: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
0: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
1: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకుని వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
1: యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
1: In the journey of life, these sense organs are like horses which can take you to the goal.
0: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
1: Only when you have control over these horses, the chariot or the person who is riding it would be safe.
0: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
1: ఇఫ్ యూ లెట్ దెమ్ అన్కంట్రోల్డ్ అండ్ ఫ్రీ, ఇట్ ఇస్ లైక్లీ దట్ ది చారియట్ అండ్ ది పర్సన్, ది రెసిడెంట్ ఆఫ్ ఇట్, దే మే కమ్ టు గ్రీఫ్.
0: కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్షేమంగా చేరవలనన్నా ఈ గుర్రములు మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది గోల్ సేఫ్, హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ దిస్ హార్సెస్.
0: ఈ యొక్క ఇంద్రియములకు మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ గివన్ ఏ న్యూ నేమ్ ఫర్ దిస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
0: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
1: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
0: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలోనూ నిరూపించగలము.
1: హౌ కెన్ వీ ప్రూవ్ దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ ది కెపాసిటీ టు మెజర్?
0: నాలుక ఉంటుంది,
1: టేక్ ది టంగ్.
0: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మెజర్స్ అండ్ ఐడెంటిఫైస్ that such a thing is sweet and such a thing is bitter?
0: Idu teepu, idu chedu aneetundi dani nirnayam chesi daniki kolachi aneka nirnayam chesinatundi naaluka.
1: It is a tongue which measures and which determines the taste of a particular item as sweet or bitter.
0: Manishi baagane unnadu kaani mukku maatram poduvu ani vaani aakaraanni nirnayam chesindi.
1: While describing a person's face, he is quite all right, but his nose is longish.
0: ee kolatana chesinatundi emiti? Kannulu.
1: What is it that measures its the length of the nose? It is the eyes.
0: Idi chaala shravyanga ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటిది చెవి.
1: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తున్నది ఈ ఇంద్రియములు.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లర్ దేర్ టేస్ట్.
0: అదే విధంగానే ఈ మాత్రాని దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
1: దర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
0: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటిది చెవి.
1: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్

0: కూడా ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
0: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
1: దెర్ ఈస్ వన్ మెజర్మెంట్,
0: పరిమితి,
1: పరిమితి,
0: లిమిట్.
1: దెర్ ఈస్ వన్ లిమిట్.
0: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
1: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ముక్కునిచ్చాడు భగవంతుడు,
1: గాడ్ హ్యాస్ గివెన్ నోస్.
0: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
1: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
0: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీన్ని వినియోగించుకోమని ఇచ్చాడు.
1: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
0: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
1: If we use this nose properly, then we will have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
0: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
1: Conducting ourselves in the proper way and obeying the command of the Lord, by doing these two things, we get good results.
0: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారమవుతాం.
1: సచ్ బీయింగ్ ద కేస్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెల్లింగ్ గుడ్ థింగ్స్, ఇఫ్ యూ యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్, దెన్ ఇట్ వుడ్ బి
0: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
1: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్, వీడ్ హ్యావ్ మిస్యూజ్డ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్, వీడ్ హ్యావ్ డిజోబేయర్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
0: నాలుగునిచ్చాడు,
1: టంగ్ హెస్ బీన్ గివన్ టు అస్.
0: నాయన, మృదుమధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
1: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
0: Mudumaduramainatunte maatalato vaarini aanandinchali, aananda pettali.
1: Should give them joy by speaking sweet.
0: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
1: You should not use words which hurt the feelings of others.
0: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
1: నాట్ మెయిర్లీ దాట్, యూజ్ దట్ టంగ్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
0: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు.
1: టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
0: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారమవుతాం.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వుడ్ హావ్ మిస్యూజ్ అండ్ డిసోబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
1: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్, ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్, దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
0: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గము చేత సుఖదుఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
1: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్, దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
0: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
1: బై మియర్లీ హ్యావింగ్ సెన్స్ ఆర్గన్స్ యూ డోంట్ గెట్ ఎయిదర్ జాయ్.

0: or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief.
1: నీవు ఇక్కడ ఉన్నావు.
0: You are here in the hall.
1: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి ఇంద్రియం.
0: Your ear also is here with you.
1: ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
0: Something has happened in your village.
1: మంచి కాని చెడ్డ కాని.
0: Be it good or bad,
1: అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది.
0: There is something which has happened there and your ear is here.
1: కానీ నీకు సుఖం కాని లేక దుఃఖం కాని, ఆనందం కాని లేక విచారం కాని రెండూ లేవు.
0: Happiness or grief, joy or sorrow, you don't get from this.
1: అది ఏదైనా ఒక ఫోన్ ఏదైనా వచ్చి, అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా ఉప్పొంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
0: If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing, then you get joy. If it is a bad thing, you get grief.
1: ఇంద్రియములకు విషయము చేరినప్పుడే సుఖదుఖములకు కారణమైపోతాము.
0: Only when the sense object is associated with the sense organ, that leads to joy or grief.
1: కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువని ఇంద్రియములకు దానికి ఏ మాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి.
0: దేర్ మే బి సెన్స్ ఆబ్జెక్ట్స్, బట్ యూ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ సెన్స్ ఆర్గన్స్ డూ నాట్ కమ్ ఇన్ టచ్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
1: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
0: By taking small things though, our life becomes impure.
1: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి.
0: There are a number of living beings in the world.
1: ఇక్కడ కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
0: These living beings become victims of one or two of these sense organs.
1: కురంగ మాతంగ పతంగ నేను బృందముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
0: కురంగము మీన్స్ డియర్.
1: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
0: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ దిస్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ది సౌండ్.
1: శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది.
0: ఇట్ ఈస్ బౌండ్ బై దిస్ సౌండ్.
1: మాతంగ ఏను,
0: మాతంగ ఎలిఫెంట్,
1: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
0: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
1: ఈ విధంగానే కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులతో.
0: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్
1: పతంగము అని. పతంగం అనగా మిడత.
0: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
1: అది లైట్ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
0: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లైక్ టు గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్డ్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
1: మీనము చేప.
0: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
1: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తులకి అది బంధింపబడిపోతుంది.
0: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
1: తుమ్మెద.
0: బీ
1: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
0: బై ది పవర్ ఆఫ్ స్మెల్ ఇట్ ఎంటర్స్ ది ఫ్లవర్ అండ్ గెట్స్ బౌండ్.
1: కురంగ మాతంగ పతంగ మీన బృందముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
0: ఆల్ దీస్ ఫైవ్ దే ఆర్ బౌండ్ బై ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బౌండ్ బై వన్ సెన్స్ ఆర్గన్.
1: కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ఫైవ్ ఆఫ్ దెమ్.
1: శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు.
0: సౌండ్ టచ్ టేస్ట్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ కంట్రోల్.
1: కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
0: దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ లోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
1: దీనికి ఒక చిన్న కథ.
0: దెర్ ఈస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ దక్షిణామూర్తి అండర్ టుక్ ఎ టూర్.
1: అందుకని ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ టూర్ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
1: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
0: Some people say Dakshinamurti has 34 టీచర్స్. సమ్ పీపుల్ సే దట్ హీ హాడ్ 64 టీచర్స్.
1: ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
0: Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean.
1: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
0: One wave brought and threw a dust on the shore.
1: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది.
0: And the moment this dust fell into the ocean, waves came one after another and threw this dust out of this ocean.
1: దక్షిణామూర్తి అనుకున్నాడు, చా అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
0: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
1: తదుపరి ధ్యాననిష్ఠుడు అయ్యాడు.
0: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
1: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
0: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
1: ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టగలిపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
0: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈజ్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
1: సముద్రాన్ని కప్పి వేస్తుంది.
0: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
1: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానకి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
0: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దాట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ విల్ బి సేఫ్.
1: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడా మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
0: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యు టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
1: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
0: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
1: Yedu idi chinna vishayam kada, chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maaripothundi.
0: If you think that it is a small thing and it could be excused and if you give room for it in the heart, it starts growing in the heart.
1: Kanukani indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
0: Therefore, if we understand the functioning of these sense organs and if we understand how we'll have to use these sense organs, then we'll be able to just get the benefit out of it and we would be...
1: ఐదింటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంక వాడు ఏమాత్రం కూడాను కోలుకొనలేడు.
0: A person who is bound by all the five sense organs, how would he...
1: వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు.
0: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
0: దెర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
1: ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు.
0: హీ హ్యాడ్ ఫైవ్ వైవ్స్.
1: ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
0: ఆల్ దీస్ ఫైవ్ వర్ సెడ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
1: ఈ మహారాజు రాజులకు మహారాజే కానీ చాలా బాధలతో కూలిపోతున్నాడు.
0: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ ఆగనీ ఇమెన్స్.
1: తలపైన కిరీటము, తలలోపల విచారము.
0: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
0: As I have become a slave of this wife, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
1: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటుంది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
0: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
1: He samaveshaniki pura prajalandaru kudanu రావాలి అని ఆహ్వానం చేశాడు.
0: హీ హెల్డ్ ఎ మీటింగ్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.
1: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
0: దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ ఆన్ వన్ సైడ్, ది అదర్ ఆన్ ది అదర్ సైడ్.
1: ఒక యొక్క పెండాల లోపల, పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
0: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
1: వచ్చారు, అందరూ వచ్చారు, భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
0: సిటిజన్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట్ ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
1: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు, ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
0: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
1: సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశం చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
0: Just before the commencement of the meeting, one person tickled in and he just went into that pendal which where he has, it is meant for people who have controlled their voice.
1: Chala santoshinchadu, okkadaina untunnadu kada ani.
0: King was overjoyed thinking that at least there is one who has control.
1: Athanu daggariki poyi swagatham chesi, mahanubhavudu nuvu, neevu ee baarini vasam cheskunnatunte vaadiga untunnavu ani athanu aneka rakamga varnichadu.
0: He went to him, addressed him. He was so happy. He said that you are one who has controlled the wife.
1: ఈ మీరు వశం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
0: What is the path and way taken to exercise control your wife? He questioned him.
1: చెప్పాడు, మహారాజా, నేను భార్యకు వశమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
0: He said, no, I am controlled by her and I have not controlled her.
1: అయితే మరి ఈ పెండాల్ని ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు.
0: సెన్ కింగ్ ఆస్క్, వై డి కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
1: మా భార్య చెప్పింది.
0: మై వైఫ్ కమాండెడ్ మీ టు గో టు దిస్ పర్టికులర్ పెండాల్ అండ్ దేర్ ఫార్ ఐ ఓబెడ్ అండ్ కమ్ హియర్.
1: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
0: మై వైఫ్
1: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
0: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో, ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఎ సెపరేట్ పండాల్, దేర్ ఫార్ ఐ ఓబే.
1: అక్కడ ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
0: Maharaja told very firmly, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
1: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడా నమస్కారం చేస్తూ, స్వామి, మహారాజా, మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటలు వింటాను.
0: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other
1: pandal. Appudu Maharaja anukunnadu, lokamulo deeniki longi povatam cheta ee vidhamainatundi baadhalaku guri ayipothunnamani atane Maharaja anetundi vaadu manasu ataniki 5 mandi ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడు బాధలకు తప్పినవి కావు.
0: దట్ థింగ్ దెన్ థాట్ దట్ దేర్ ఆర్ నో పీపుల్ హూ ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ దేర్ వైఫ్ అండ్ దట్ పర్టికులర్ కింగ్ ఈజ్ ద మైండ్ అండ్
1: ఇట్ని తృప్తి చేయడానికి ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాటిస్ఫై దెమ్.
1: కన్ను కోరుతుంది, నేను అందమైనటువంటి దీన్నంతా చూడాలి, నేను అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచం యొక్క సౌందర్యాన్ని నేను పరికించాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది.
0: ఐ కమాండ్స్ అండ్ డిమాండ్స్ దట్ యూ టేక్ మీ టు ఎ ప్లేస్ వేర్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ సైట్స్ ఆర్ దేర్, ఐ వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్.
1: నాకు కోరుతుంది, నాకు రుచికరమైనటువంటి పదార్థములంతా తెచ్చిపెట్టు అని ఒకే పీడిస్తుంది.
0: ది టంగ్ డిమాండ్స్ దట్ ఆల్ ది టేస్టీ ఫుడ్స్ షుడ్ బి సప్లై టు ఇట్.
1: మృదుమధురమైనటువంటి గానము నేను ఆలకించాలని చెవులు కోరుతాయి.
0: ఇయర్స్ కమాండ్ దట్ ఐ వుడ్ లైక్ టు లిసన్ టు ఆల్ మెలోడియస్ అండ్ స్వీట్ సాంగ్స్.
1: సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది.
0: నోస్ వాంట్స్ టు స్మెల్ ఆల్ నైస్ థింగ్స్.
1: కనుక వీటిని తృప్తిపరచడం ఎవరి తరం అవుతుంది? ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది.
0: ఫర్ హూమ్ ఇస్ ఇట్ పాసిబుల్ టు సాటిస్ఫై ఆల్ దీస్ థింగ్స్?
1: దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డుకు లేదు.
0: దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ దెమ్.
1: కనుక ఈ ఇంద్రియములు ఇష్టమొచ్చినట్టుగా మనం వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
0: If we yield to these sense organs, they are going to give us a lot of trouble.
1: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
0: In the very first place, you will have to find out a method and a measure of controlling these sense organs.
1: నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
0: You should have them under absolute control of yourself.
1: కచ్చిత్ ధీరః, ఆడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
0: He alone is dhira and a courageous fellow.
1: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
0: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
1: Manasu nadharamuga gonna manavundu.
0: A person who bases his life on the mind,
1: mashukantenu heenamai patanamagunu,
0: he would come to ruin worse than an animal.
1: Buddhi nadharamuga gonna budhajanundu.
0: The intelligent one and the pundit who makes his life on intelligence,
1: ayokka buddhini adharanga cheskunnatundi vaadu mahapurushottamuduga maaripothadat,
0: and he would become a purushottama.
1: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
0: దెన్ యూ హ్యావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
0: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ యూ రైట్ అప్ టు ద గోల్.
1: మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ మైండ్, విచ్ మోమెంట్ వాట్ చేంజెస్ విల్ కమ్ అబౌట్, ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే.
1: ఇది రాతి తెప్పని ఎక్కి నీరును దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ క్రాసింగ్ ఏ ఓషన్ ఆర్ క్రాసింగ్ రివర్ ఇన్.
1: ఇది ఎక్కడ ముంచుతుందో, ఎక్కడ మునిగిపోతుందో.
0: ఇన్ ఎ స్టోన్ బోట్ యూ డు నాట్ నో వెన్ ఇట్ గెట్స్ డ్రౌన్ and when you also get drowned in it.
1: హజరత్ మహమ్మద్ ఉండేటువంటి వాడు.
0: There was one హజరత్ మహమ్మద్.
1: ఇతను చాలా మహా సద్గుణవంతుడు, మహాజ్ఞాని.
0: He is an extremely virtuous person and a wise man.
1: ఇతను పూర్ణంగా ఇండియాను నిగ్రహించుకున్నటువంటి వాడు.
0: He had completely controlled his senses.
1: ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది.
0: His end came.
1: అతని యొక్క శిష్య ప్రశిక్షులంతా కూడా గుమిగూడినారు.
0: All the disciples and their disciples assembled there.
1: ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడా గొంతును చుట్టినాయి.
0: He was suffering from intense pain in the throat.
1: కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజరత్ మహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
0: He made heroic efforts to escape himself from that pain.
1: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు.
0: He was trying frantically to tell something, but he could not do it.
1: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
0: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
1: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
0: హజరత్ went into a meditative mood, and with the grace of God he was able to
1: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
0: He was able to speak.
1: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదన్నని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
0: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
1: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
0: Children, I was followed by illusion.
1: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయం జయించావు అని చెప్పిందట.
0: Illusion told హజరత్, హజరత్ you have all the other people have become slaves of me, but you have somehow conquered me.
1: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
0: Muhammad replied, illusion, well, don't declare that I have already conquered you. Still a little life is left, a few breathings are left. I don't know.
1: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
0: ఈవెన్ 2 seconds are left.
1: శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
0: Until the last breath comes, it is difficult to believe illusion.
1: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
0: Till now I have been able to conquer maya, illusion, but in the last minute I do not know whether I will be able.
1: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
0: In this last minute also, in order to free myself from maya, I was thinking of Allah, praying to Allah.
1: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
0: టిల్ ది లాస్ట్ దేర్ఫోర్ వి షుడ్ నాట్ యీల్డ్ టు దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: ఈ సాంఖ్య యోగం లోపల ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ దిస్ సాంఖ్య యోగ ఇన్ అట్ లెంగ్త్ హౌ టు కంట్రోల్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటువా, తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగం అయినా కూడా సులభం అయిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్, దెన్ భక్తి యోగ, కర్మయోగ, అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
1: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
0: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యూ నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
1: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్.
1: ఇంద్రియ విక్రమం అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
0: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
1: ఇంద్రియ విక్రమం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు.
0: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
1: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
1: Car driving nechukovali anukunnappudu oka vishalamaina ground lo poi manu deeni nechukotaani prayatninchali.
0: If you want to drive, learn driving of car, you have to go into a open field and then practice.
1: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachchu.
0: After you have mastered driving, then you can go into any street, you will be able to drive.
1: Aithe nu nechukotame sandugondallo kuda nechukunte ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
0: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్, వాట్ ఎవర్ యూ ఫీల్ యూ ఎంటర్, దర్ ఇస్ నో వరీ, నో ప్రాబ్లం.
1: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం, ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్, ఫస్ట్ యూ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఫైండ్ అవుట్ things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
1: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
0: The wavering sense organs can never give you permanent joy.
1: Marpu chendetunte vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
0: Changing objects cannot give you permanent joy.
1: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
0: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
1: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
0: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
1: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
1: ఇది ఆత్మజ్ఞానం.
0: This is knowledge of atma.
1: ఈ ఆత్మ జ్ఞానమే గని లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములు ఉండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
0: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
1: ఈ చదువులన్నీ ఇప్పుడు నువ్వు కేవలం పొట్టకోటి చదువులని బోధించాడు.
0: All these educations are education to eke out a livelihood.
1: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
0: Knowledge of atma alone is true education. This is what has declared.
1: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: You will be able to just enjoy unity.
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు,
0: Once you identify yourself with everything, there is no question.
1: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు.
0: Only when there are two entities, there could be some kind of difference and clash between them.
1: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
0: Once you experience that there is only one object, you don't waste time, and the question of discrimination then does not arise.
1: Anta okati.
0: All is one.
1: Sarvam vishnumayam jagat.
0: The entire world is full of
1: ee satyanni nu gurtinchalanante motta mota ee chelimpa cheseetundi ee bhramimpa cheseetundi ee indriyalu motta mota arikattamannadu.
0: If you want to really understand this particular truth, then you should control minds which are wavering and which are unsteady.
1: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
1: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
0: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
1: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టుని భావిస్తుంది.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్, దెన్ ఇట్ ఇస్ లైక్ ఈదర్ ది చారియట్ అండ్ ఆల్
1: కనుక దేహమునే రథంగా భావించుకుని
0: treat body as chariot,
1: indriyulne gurramuga petti,
0: sense organs as horse,
1: manasune paggamuluga teesukoni,
0: mind as reins,
1: buddhini saradaga pettukoni,
0: intelligence as the
1: jeevudu indulo prayanam aipovali,
0: and the jeeva as the resident of this world also has to travel.
1: Ee indriyulne itunte gurramulaku manasu anetundi dani gattiga pattukovali.
0: This horses, sense organs will have to be controlled with the help of reins of the mind.
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
1: దీనికి ఆకారమే లేదు.
0: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
1: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనము జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
0: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore, every man in the very first place has to make every effort to
1: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్. అనేక సార్లు
1: పిల్లలకు చెప్తుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
0: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
1: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
0: Only when you see a particular thing, you think of it.
1: దాన్ని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది.
0: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్, యూ డెవలప్ అటాచ్.
1: ఒక విషయాన్ని విని తర్వాత విని విషయాన్ని తిరిగి యోచిస్తావు.
0: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్, దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
1: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
0: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్, యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
1: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురుకొల్పుతావు.
0: Once you talk about a particular thing, then you think of its form.
1: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషం అనేటువంటిదా, దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
0: Therefore, whatever be the object, first thing that you have to see is, does it have defects?
1: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం, పంచదోషములు దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
0: If you want to really reach God, you should be free from a defective vision, defective speech, defective touch, defective smell, defective...
1: Kanuka matanu mottamota adupulo pettukovali.
0: Therefore, first of all, you should control your talk.
1: Kaaranam enti nalukuku rendu powers unnai.
0: The reason is, tongue has two functions.
1: Kannu chuchetundi shakti maatrame undi, chevulu vine shakti maatrame undi, mukku vasana chuche shakti maatrame undi, kaani naaluku vattu kaadu. Maatadutundi ruchi chustundi rendu untunnayi. Motta motta daani jikvi rasagne madurappiyattam satyam hitam tvam paramam vadami avarnayetha madurachchadani govinda damodara madaveti. Hee rasamaliginatundi naaluka, satyam erginatundi naaluka, ivatu jagrataga melavu. Neeku tagineatundi oka bhagavat chintana maatrame cheyi, bhagavat కార్యమే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్, ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, పవర్ ఆఫ్ విజన్. ఇయర్ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరుచుకో, చెడ్డను దూరం చేసుకో.
0: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
1: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు నీకు లేదు.
0: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్.
1: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది?
0: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
1: Kanuka mottamata ninnu neevu tarinchuko.
0: Therefore first get fulfillment in your own life.
1: Appudi nee itharulu kuda nu tarimpa cheyadaniki aruhuda avutavu.
0: Only after you save yourself you can become a instrument to save others.
1: Kanukani evvari endu kuda nu మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
0: Therefore we should not use bad words against any person and bad look at any person.
1: ఇది మంచి మాటలు యందు, భగవత్ చింతన యందు, గానములు యందు, పాటలు యందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
0: We have to use all the time in good things, good music and good listening, good talk etc.
1: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమునందుకొనుటకు సాధన.
0: In order to exercise an amount of control,
1: అభ్యాస వైరాగ్యములే దీనికి కూడాను అత్యవసరము.
0: Practice and detachment are essential for having control over the senses.
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
0: If you feel and understand that these are all things which are impermanent, then you will develop detachment.
1: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పొందినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
0: We'll be able to have sense control only after we resort to practice and also detachment.
1: మనము ఆర్యులము కాని అనార్యులము కాదు.
0: We are all Aryans and not Anaryans.
1: సన్మార్గములో మనం ప్రవేశించాలి.
0: We should enter into good and cultured path.
1: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop sacredness.
1: ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
0: We should resort to effulgence.
1: కనుకని మనము సన్మార్గములో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
0: Only if you have light, the light of wisdom, you will be able to just aid to and resort to good
1: వారే దేవతలు.
0: Those are gods.
1: వీటికి విరుద్ధమైనటువంటి వారే రాక్షసులు.
0: Things and people opposite to this are demons.
1: దుర్మార్గమును కాని అపవిత్రత కాని అంధకారమును కాని మనం ఆశించరాదు.
0: Badness, darkness and wrong things we should never aspire for.
1: కనుకని రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
0: Therefore it is said demons seek darkness.
1: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేటువంటి సమయం లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముని పాదం పైన పడ్డాడు.
0: విభీషణ కేమ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: Sugriva warned Rama, Rama, this particular person is the brother of Ravana, he is a demon, he would always love to have darkness, just because he has just quarrelled with his brother and come here, should not believe him.
1: అన్నను ద్వేషం చేసుకునిచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
0: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ ఎ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
1: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? నీ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
0: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యు నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
1: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒక వరియన స్వామి, నేను నీవాడిని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏ వాడైనా సరే వాడు నావాడి, వాడికి నేను అభిమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: Rama declared that I would give protection to any person who says and falls at my feet and surrenders himself and says that I am yours. I do not care who it is.
1: Tarvata Angada Rudana prashninchadu.
0: Then Angada also questioned Rama.
1: Swami, athaniki abhayam ichchavu. Neeku Lankanku pattam kattanu cheppin cheppavu. Kaani repadinu Ravanade vachi, Swami neenu neevadu ante inka athaniki ee rajyanni kattavu annadu.
0: Swami, you have given protection to him and you have assured him that you would be making him the king of Lanka. But suppose Ravana himself comes and surrenders to you, and what kingdom will you give him?
1: రావణుడికి అంత మంచి బుద్ధిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకే అతని రాజుగా చేస్తానన్నాడు.
0: అండ్ ఇఫ్ రామా గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ డిసీజ్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్స్.
1: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్.
1: అడుక్కోవడం నా స్వభావం కాదు.
0: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
1: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
1: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
0: Because the avatars have filled themselves with such sacred thoughts and such broad ideas, they have been able to set examples for the world.
1: కనుక ఇవన్నీ కారణం ఏంటి? ఇంద్రియ నిగ్రహమే.
0: What is the primary thing for all this? It is control of sense organs.
1: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
0: All the sense organs are
1: ఎవడు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యమైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
0: హూ ఎవర్ కంట్రోల్స్
1: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
1: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
1: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
0: ఇఫ్ ఎనీ పర్సన్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ హీ
1: దాసుకు దాసుడైన జగమంతటికింత దాసుడే కదా.
0: He becomes a slave of desire. He is a slave of the entire world.
1: Asa jeinchu vaaniki anayammunu daasulu lokulella. Asane jeinchina vaaniki lokamanta vaaniki daasulu ayipotharu.
0: If he can conquer desire, he will have conquered the entire world and everyone
1: else. Asaku lokamainatunti vaadu deshanikanta lokamayipothadu.
0: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
1: Kanuka neevu indriyalaku neevu daasulu kaaradu. నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
1: అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై మిషన్.
1: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
0: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్.
1: ఈ శోకంతో నీవు కుంగి పొంగి పోవద్దు.
0: డూ నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డూ నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
1: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము. ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ ది ఆత్మ అండ్ అనాత్మ అండ్ దెన్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
2: దాట్ వాస్ ద 17th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses.
3: This is Radio Sai Global Harmony, bringing you the teachings and the universal message of love of Bhagwan Shri Sathya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

فبتوا وإن من